0: दिव्य जीव बुला रहा है,
1: डिवाइन बीइंग,
0: नाभि या वाइट जुला रहा
1: है, मॉडर्न डॉक्टर्स,
0: ज्ञानम चेतने హస్తములకు శోభ చేకూరుతుంది.
1: ద హ్యాండ్స్ విల్ హ్యావ్ రియల్ డెకరేషన్ ఓన్లీ త్రూ చారిటీ.
0: సత్యము చేతనే మాట అలంకారపడుతుంది.
1: ద వర్డ్ విల్ హ్యావ్ డెకరేషన్ ఓన్లీ బై ట్రూత్.
0: శాస్త్రము చేతనే చెవులు సౌందర్యవంతమవుతాయి.
1: ఇయర్స్ లుక్ రియలీ బ్యూటిఫుల్ ఆన్ లిసనింగ్ టు సీక్రెట్ టెక్స్ట్.
0: ఇంతకంటే మానవునికి సౌందర్యమైనటువంటి యొక్క నగలు మరొకటి లేవు.
1: దర్ ఆర్ నో అదర్ జ్యువెలరీ టు మ్యాన్ కైండ్.
0: మానవత్వమునకు తగిన భూషణములను చేకూర్చుకునుటే దివ్యత్వం యొక్క పవిత్రత.
1: ద రియల్ శాంక్టిటీ ఇన్ ద డివినిటీ లైస్ ఇన్ ఎక్వైరింగ్ ప్రాపర్ జ్యువెలరీ ఫార్ ద హ్యుమానిటీ.
0: మానవ దేహమే ఒక చిత్ర విచిత్రములతో కూడినటువంటి యొక్క సౌందర్యం.
1: ద హ్యూమన్ బాడీ ఇస్ మిస్టీరియస్ అండ్ ఆల్ బ్యూటీ.
0: దైవ సృష్టి యొక్క రహస్యమును సామాన్యంగా మానవులు గుర్తించలేరు.
1: మ్యాన్ కెనాట్ రియలైజ్ ఆర్డినర్లీ ద సీక్రెట్స్ ఆఫ్ గాడ్స్ క్రియేషన్.
0: చెవులకు ఈ శ్రవణ శక్తి ఏ విధంగా చేకూరుతున్నది అనేటువంటిది ఎవ్వరు కూడాను చెప్పలేరు.
1: నో వన్ కెన్ సే హౌ ద లిసనింగ్ ఫ్యాకల్టీ ఈస్ గివెన్ టు ద ఇయర్.
0: కన్నులకు ఈ దృశ్య కల్పితమైనటువంటి దృశ్యాన్ని చూచేటువంటి శక్తిని ఏ విధంగా చేకూరుతున్నది అని కూడాను ఎవరూ దీనిని నిర్ణయించలేరు.
1: నో వన్ కెన్ డిసైడ్ హౌ ద ఐ హ్యాస్ గాట్ దిస్ పవర్ టు సీ.
0: సర్వాంగముల యొక్క సౌందర్యం కూడాను ఒక సృష్టి యొక్క రహస్యమే.
1: ద బ్యూటీ ఆఫ్ ఆల్ దీస్ లింబ్స్ ఇన్ ద సెన్సెస్ is the very secret of creation.
0: ఒక్కొక్క ఇంద్రియము ఒక్కొక్క అంగము ఏ విధంగా పనిచేయుచున్నది అనేటువంటి ఒక విషయాన్ని మాత్రమే డాక్టర్స్ గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: డాక్టర్స్ ఆర్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో హౌ ఎ సెన్స్ ఆర్గన్ ఎ లింబ్ ఫంక్షన్స్.
0: ఎందుకు ఈ విధంగా పనిచేయుచున్నవి అనేటువంటిది ఎవరు కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించటం లేదు.
1: నో వన్ ఈస్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో వై ఇట్ వర్క్స్.
0: ఇది దీని యొక్క రహస్యము ఒక్క ఆత్మతత్వములకు మాత్రమే అర్థమవుతుంది.
1: ద సీక్రెట్ ఈజ్ అండర్స్టూడ్ బై ద ట్రూ సెల్ఫ్.
0: మానవ జీవితము షడ్ధాతువుల యొక్క స్వరూపం.
1: ది హ్యూమన్ లైఫ్ ఈజ్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ సిక్స్
0: పంచభూతములు. ఆత్మ ఈ ఆరింటి యొక్క చేరికనే జీవితం.
1: The human life is combination of five elements and the self.
0: దీనిని గుర్తించవలనన్నా త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించాలి.
1: To realize that, we have to acquire knowledge through these three paths.
0: తనయందు దైవమును ప్రకృతిని గుర్తించటం ఒక మార్గం.
1: One path is to realize the nature and the divine in one's own self. This one path.
0: భగవంతుని యందు సృష్టిని తనను గుర్తించటము రెండవ మార్గము.
1: ద సెకండ్ పార్ట్ ఈజ్ టు రియలైజ్ ద నేచర్ అండ్ వన్స్ ఓన్ సెల్ఫ్ ఇన్ ద డివైన్.
0: ప్రకృతి యందు తనను భగవంతుని కూడాను గుర్తించటము మూడవ మార్గం.
1: ద థర్డ్ పార్ట్ ఈజ్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.
0: ఈ త్రిముఖ మార్గమునందు జ్ఞానమును ఆర్జించినప్పుడే ఆత్మజ్ఞానం అనేటువంటిది అర్థమవుతుంది.
1: ద నాలెడ్జ్ ఈజ్ ఎక్వైర్డ్ టు త్రీ paths, one can have true knowledge of the self.
0: ఈ యొక్క మార్గం అనేటువంటి ప్రజ్ఞ అని పిలుస్తూ వచ్చారు.
1: This path is called awareness or prajna.
0: Integrated awareness.
1: Integrated awareness.
0: ఈ మూడింటి యొక్క తత్వాన్ని ప్రతి మానవుడు కూడా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: Every human being must make an effort to know these three paths.
0: ఇది సర్వదా సర్వత్రా ఆచరింపదగినటువంటి యొక్క తత్వం.
1: దిస్ ఇస్ ద వన్ దట్ హ్యాస్ గాట్ టు బి ప్రాక్టీస్డ్ ఎట్ ఆల్ టైమ్స్ ఎవ్రీవేర్.
0: యూనివర్సల్ కాంప్లికేషన్.
1: ఇట్స్ యూనివర్సల్ కాంప్లికేషన్.
0: ఈ యొక్క తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: మ్యాన్ ఈస్ నాట్ మేకింగ్ ఎన్ ఎఫర్ట్ టు నో దిస్ నేచర్.
0: ఇది గుర్తించినప్పుడే యూనివర్సల్ అప్లికేషన్ అంటారు.
1: When this is realized, it is called universal application.
0: ఇది సర్వత్ర సర్వకాలములు యందు కూడాను శాశ్వతంగా ఉండేటువంటిది.
1: This is permanent at all times, everywhere.
0: కాని అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క తత్వానికి మాత్రమే మనం నివారణ గావించడానికి పూనుకుంటున్నాం.
1: We are trying to solve the problems which are temporary and false.
0: ప్రపంచములో గొప్ప గొప్ప మేధావులైనటువంటి వారు, తెలివితేటలు కలిగినటువంటి వారు, దివ్యమైనటువంటి యొక్క శక్తి సామర్థ్యములను ప్రకటించేటువంటి వారు, ప్రసించేటి వారు జగత్తులో డాక్టర్స్ అనేక మంది ఉంటున్నారు.
1: There are many doctors in this world who are highly intelligent, great intellectuals with capacities.
0: కాని రోగ నివారణకు మాత్రమే వారు పూనుకుంటున్నారు, కాని రోగి యొక్క నివారణకు ఏమాత్రం కూడా వారు ప్రయత్నం చేయటం లేదు.
1: They have concentrated themselves to cure the disease, but they don't think of the patient.
0: ఈనాడు రోగ నివారణ కంటే రోగి యొక్క మానసిక నివారణను పూనుకున్నప్పుడే రోగ నివారణ సహజంగా ఏర్పడుతుంది.
1: More than the cure of the disease, it's more important to make him free from the mental ills of
0: రోగానికి ట్రీట్మెంట్ చేస్తున్నారే కానీ రోగికి ట్రీట్మెంట్ చేయటం లేదు.
1: The disease is treated and not the patient.
0: రెండు దినముల నుండి ప్రతి డాక్టర్ కూడాను దీని యొక్క రోగ నివారణ నిమిత్తమై అనేక విధములైనటువంటి యొక్క ప్లానులు వేస్తూ వచ్చారు.
1: Since 2 days, doctors have been planning for curative methods.
0: ఎన్ని రోగములు మేము చేపట్టాము, ఎన్ని రోగములు నివారణ జరిగింది అని రోగముల యొక్క సంఖ్య, నివారణ సంఖ్య, డెత్ యొక్క సంఖ్య ప్రకటిస్తూ వస్తున్నారు.
1: They have been expressing the number of patients they have treated, the number of diseases they have dealt, and the number of deaths.
0: Mana hospital lopala anni vidhamulainatundi oka rogamulu nivarana jarugutunnatundi anni vishayam lopala prati doctor kudanu oka doubt erpadutu vastundi.
1: Every doctor has a doubt now. How is it that all diseases are cured in our hospital?
0: Idi ye vidhanga jarugutundari?
1: How is it happening?
0: ఈ యొక్క అనుమానములకు చక్కని ఒక ఔషధము.
1: ఫర్ దీస్ డౌట్స్ దేర్ ఇస్ ఏ గుడ్ మెడిసిన్.
0: ఏ కార్యమైన కూడాను పరిశుద్ధమైనటువంటి భావంతో, సాత్విక శుద్ధమైనటువంటి చిత్తముతో మనం చేపట్టినప్పుడు ఇది తప్పక విజయం చేకూరుతుంది.
1: ఎనీ టాస్క్ అండర్టేకెన్ విత్ ప్యూర్ ఫీలింగ్ అండ్ ప్యూర్ హార్ట్ ఈస్ బౌండ్ టు బి సక్సెస్ఫుల్.
0: ఈనాటి మానవుడు స్వార్థం అనేటువంటి జీవితమును way of life ga bhavistunnadu.
1: Man today has considered selfishness as way of life.
0: Ide world philosophy ga bhavistunnaru.
1: This he takes it as world's philosophy.
0: Kani tyagame nijamainatundi yokka philosophy. Ide world philosophy ga manam teeskovali.
1: But the true philosophy lies in sacrifice, which we have to take it as world.
0: Tyagamto manamu rogini muttinappudu రోగి యొక్క భావములు పరిశుద్ధంగా మారిపోతాయి.
1: విత్ ది స్పిరిట్ ఆఫ్ సాక్రిఫైస్ ద ఫీలింగ్స్ ఆఫ్ ది పేషెంట్ వుడ్ బి ప్యూర్.
0: మన దేహము చుట్టూ ఒక విధమైన డివైన్ వైబ్రేషన్ ఉంటుండాలి.
1: ఆల్ రౌండ్ ద బాడీ దేర్ ఆర్ డివైన్ వైబ్రేషన్స్.
0: ఒక బొటన వేలు చూస్తే ఈ బొటన వేలకు చుట్టూ కూడాను ఒక లైట్ అనే వైబ్రేషన్ ఒకటి ఉండాలి.
1: అరౌండ్ దిస్ థంబ్ దేర్ ఇస్ ఎ లైట్, ది డివైన్ వైబ్రేషన్.
0: ఇది ఎవరు కూడా చక్కగా గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: No one is making an effort to know it clearly.
0: Mana dehamu chuttu kudanu oka vidhamainatundi vibration anetundi light untundali.
1: All around our body there is a light.
0: Idi prati manavudi kudanu undinatundi sahajame.
1: This is natural to every human being.
0: Ee light ku oka daniki oti sannidhi sambandha bandhavyam cherinappudu sarva vidhamainatundi oka shantini chekurutundi.
1: When there is interrelationship between the aura, the peace is ensured.
0: Bhavam tad bhavatihi.
1: As is the feeling, so is the success.
0: ఈనాటి మానవుని యొక్క ఆహార విహారములు అతి చిత్ర విచిత్రంగా ఉంటున్నాయి.
1: The food and habits are very peculiar today.
0: మానవునికి రెండు ప్రధానమైనటువంటివి.
1: Two are important to man.
0: ఒకటి గుండె, రెండవది తల.
1: One the heart, the second head.
0: ఈ హెడ్ అనేటువంటిది ప్రాకృతమైనటువంటి విషయాలంతా విచారణ చేస్తూ వస్తుంది.
1: హెడ్ థింగ్స్ ఆఫ్ సెక్యులర్ వరల్డ్లీ థింగ్స్.
0: ఇది అవుట్ సైడ్ యొక్క దీనిని ప్రకటింపజేస్తుంది.
1: ఇట్ ఎక్స్ప్రెసెస్ ఓన్లీ ది ఎక్స్టర్నల్
0: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
1: ఇట్ హాస్ ఆబ్జెక్ట్ అవుట్లుక్స్.
0: కానీ గుండె సబ్జెక్ట్ అవుట్లుక్స్ చూస్తుంది.
1: బట్ ద హార్ట్ టేక్స్ ఇన్ టు కన్సిడరేషన్ సబ్జెక్ట్ అవుట్లుక్స్.
0: ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ మాత్రమే ప్రవృత్తి మార్గము అన్నారు.
1: ది ఆబ్జెక్ట్ అవుట్లుక్స్ ఈస్ కాల్డ్ ది పాత్ ఆఫ్.
0: ఈనాడు మనం ప్రపంచంలో చేసేటువంటి వ్యాపారములు కాని, ఆర్జించే విద్యలు కాని, సంపాదించే ధనము కాని, మానవుడు ఏ కర్మలు ఆచరించినప్పటికీ ఇవన్నీ కూడా ప్రవృత్తి మార్గములే.
1: ఆల్ ది బిజినెస్ ట్రాన్సాక్షన్స్, ది ఎడ్యుకేషన్ అక్వైర్డ్ అండ్ ద మనీ, ఆల్ దాట్ రిలేట్స్ టు ది
0: ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటివే కామ, క్రోధ, లోభ, మోహ, మదమాత్సర్యం.
1: దిస్ ఎక్స్టర్నల్ నేచర్ రిలేట్స్ టు ది డిజైర్.
0: అరిషడ్వర్గములతో కూడినటువంటిది ప్రవృత్తి.
1: ద ప్రవృత్తి ది ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ బై దీస్ సిక్స్.
0: కనుకనే ఇవి నిరంతరం కూడా మార్పు చెందుతూ ఉంటాయి.
1: హెన్స్ ది చేంజ్ కంటిన్యూస్లీ.
0: ఈ గుణములతో కూడినటువంటిదే కనుక దేహం కూడా మార్పు చెందుతూ ఉంటాయి.
1: As the body has got these qualities, it also changes.
0: కానీ హృదయము ఎప్పటికీ ఒకటిగా ఉంటుంది.
1: But the heart stands one only.
0: ఇది నివృత్తి మార్గము.
1: This is inward path.
0: దీని యొక్క గుణములు ఏమిటి?
1: What are the qualities of the inward path?
0: సత్యము, దయ, ప్రేమ, సహనము, సామర్థ్యం.
1: దిస్ ఎక్స్టర్నల్ నేచర్ రిలేట్స్ టు ది డిజైర్.
0: అరిషడ్వర్గములతో కూడినటువంటిది ప్రవృత్తి.
1: ద ప్రవృత్తి ది ఎక్స్టర్నల్ ఇస్ బౌండ్ బై దీస్ సిక్స్.
0: కనుకనే

0: హృదయము నుండి ఆవిర్భవిస్తాయి.
1: హ్యూమన్ క్వాలిటీస్ ఒరిజినేట్ అవుట్ ఆఫ్ ది హార్ట్.
0: ఈ ప్రవృత్తికి సంబంధించినటువంటి యొక్క గుణములు తల నుండి ప్రారంభిస్తాయి.
1: ఆల్ ఎక్స్టర్నల్ అవుట్లుక్ కమ్స్ అవుట్ ఆఫ్ ది హెడ్.
0: కనుక మానవ జీవితం లోపల హార్ట్ అండ్ హెడ్
1: సో హ్యూమన్ లైఫ్ సెంటర్స్ రౌండ్ దీస్ టూ.
0: ఈ రెండింటిని సమన్వయపరిచేటువంటిది హ్యాండ్.
1: దీస్ టూ ఆర్ ఇంటిగ్రేటెడ్ బై హ్యాండ్.
0: ఇదే ది ప్రాపర్ స్టడీ ఆఫ్ మన్కైండ్ ఇస్ మ్యాన్. హార్ట్, హెడ్ అండ్ హ్యాండ్, 3H.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ సెడ్, ద ప్రాపర్ స్టడీ ఆఫ్ మ్యాన్ కైండ్ ఈస్ మ్యాన్, 3H.
0: ఈ 3H అనేటువంటి ఒక తత్వాన్ని మానవుడు చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: మ్యాన్ షుడ్ రియలైజ్ ద నేచర్ ఆఫ్ ది 3H.
0: అయితే ఈ మానవత్వం లోపల హృదయమునకు సంబంధించినటువంటి రోగములు రావడానికి కారణమేమిటి?
1: వాట్ ఈస్ ద రీజన్ బిహైండ్ ది హార్ట్ డిసీజెస్?
0: రోగములకంత ప్రవృత్తి యొక్క ప్రతిబింబమే.
1: ఫర్ ది డిసీజెస్ అవుట్లుక్స్ ఆర్ రెస్పాన్సిబుల్.
0: కనుక ఈ యొక్క ప్రాకృతమైనటువంటి విషయాల్లో మానవుడు సరైనటువంటి మార్గాన్ని అనుసరించాలి.
1: మ్యాన్ షుడ్ ఫాలో ప్రాపర్ పాత్ ఇన్ ద వరల్డ్.
0: ఈ రెండింటికి ప్రధానమైనది రెండు ఆహారములు.
1: ఫర్ దీస్ టూ ఆర్
0: ఇవే పంచభూతములలోని రెండు పదార్థములు.
1: దీస్ ఆర్ ది టూ ఆఫ్ ది మెటీరియల్స్ ఇన్ ఫైవ్ ఎలిమెంట్స్.
0: బిచ్చాన్నం, దేహరక్షార్థం, వస్త్రం, శీత నివారణం.
1: The food is partaken to preserve the body.
0: దేహరక్షణకై ఫుడ్ అవసరము.
1: To protect the body, food is necessary.
0: ఈ ఫుడ్ తో కూడినటువంటిదే జలము.
1: Associating the food is there, the water.
0: ఇవి రెండు ప్రధానమైనటువంటి స్థానాన్ని ఆశ్రయించాయి.
1: These two are very important.
0: మానవుడు త్రాగేటువంటి యొక్క నీరు యొక్క సూక్ష్మ స్వరూపమే ప్రాణము.
1: The subtle form of water is life.
0: మానవుడు భుజించేటువంటి ఆహారం యొక్క సూక్ష్మ స్వరూపమే మైండ్.
1: ద సటిల్ ఫార్మ్ ఆఫ్ ఫుడ్ ఈజ్ మైండ్.
0: కనుకనే ఈ మైండ్ కు ప్రాణమునకు సన్నిహిత సంబంధ బాంధవ్యం చేయాలి.
1: దస్ దేర్ ఇస్ క్లోజ్ రిలేషన్షిప్ బిట్వీన్ ది మైండ్ అండ్ లైఫ్.
0: ఎట్టి ఫుడ్ అట్టి హెడ్.
1: యాజ్ ఇస్ ది ఫుడ్ సో ఇస్ ద హెడ్.
0: కనుక మనం భుజించేటువంటి ఆహారాన్ని పురస్కరించుకుని మన థాట్స్, మన డిజైర్స్, మన యొక్క సంకల్పాలు అభివృద్ధి అవుతుంటాయి.
1: డిపెండింగ్ అపాన్ ద ఫుడ్ దట్ వీ టేక్ అవర్ థాట్స్ అండ్ అవర్ యాక్షన్స్.
0: ఉదాహరణము,
1: స్మాల్ ఎగ్జాంపుల్,
0: ఈ ఆహారం మనసుగా మారుతుందా అనేటువంటి విషయం లోపల ప్రాకృతమైనటువంటి యొక్క అనుభూతిని మనం చూడాలి.
1: టు నో దట్ ఫుడ్ విల్ అస్యూమ్ ద ఫార్మ్ ఆఫ్ ద మైండ్, వీ షుడ్ టేక్ ద వరల్డ్లీ ఎక్స్పీరియన్స్.
0: మనం ఒక మంట వేసుకుంటాం.
1: హియర్ ఇస్ ఎ ఫ్లేమ్, ఫైర్.
0: ఎట్టి మంటలో అట్టి పొగ.
1: యాజ్ ఇస్ ద ఫైర్ సో ఇస్ ద స్మోక్.
0: ఎట్టి పొగలో అట్టి మేఘము.
1: యాజ్ ఇస్ ద స్మోక్ సో ఈస్ ద క్లౌడ్.
0: ఎట్టి మేఘము అట్టి వర్షము.
1: యాజ్ ఇస్ ద క్లౌడ్ సో ఇస్ ద రెయిన్.
0: ఎట్టి వర్షము అట్టి పంట.
1: యాజ్ ఇస్ ద రెయిన్ సో ఇస్ ద హార్వెస్ట్.
0: ఎట్టి పంటనో అట్టి వంట.
1: యాజ్ ఇస్ ద హార్వెస్ట్ సో ఇస్ ద కుకింగ్.
0: ఎట్టి వంటనో అట్టి బుద్ధి.
1: యాజ్ ఇస్ ద కుకింగ్ విల్ హ్యావ్ ద ఇంటెలెక్ట్.
0: కనుక మానవుని యొక్క సహజ శక్తి అగ్నితో ప్రారంభమవుతుండాలి.
1: ద నేచురల్ క్వాలిటీ ఆఫ్ మ్యాన్ బిగిన్స్ విత్ ఫైర్.
0: ఆ అగ్ని యొక్క తత్వమే జఠరాగ్ని.
1: ద ఫైర్ ఈస్ కంటైన్డ్ ఇన్ ది ఫైర్.
0: ఎప్పుడు కూడా చక్కగా సమతిత్వంతో ఉంటుండాలి.
1: ద ఫైర్ ఇస్ మెయింటైన్డ్ ఇన్ ఈక్వానిమిటీ.
0: అది సరైనటువంటి స్థాయిలో ఉన్నప్పుడే బాడీ లోపల మన యొక్క టెంపరేచర్ 98.4 పర్ఫెక్ట్ గా ఉంటుంటుంది.
1: బికాస్ ఆఫ్ ద ఫైర్ ప్రెసెంట్ దేర్ పర్ఫెక్ట్ టెంపరేచర్ 98.4.
0: ఆ ఫైర్ లో ఇంకేమైనా కొన్ని పదార్థములు చేరినప్పుడు ఈ ఫైర్ అధికమైపోతుంది. అదే ఫీవర్.
1: ఎనీ అదర్ మెటీరియల్ యాడెడ్ టు ద ఫైర్ విల్ ఇంక్రీజ్ ద టెంపరేచర్.
0: దానిలో ఉన్నటువంటిది కొంచెం తగ్గిపోయినా తిరిగి మరి లో బ్లడ్ ప్రెషర్ అవుతుంది.
1: If the material is less, the temperature also comes down.
0: ఈ విధమైనటువంటి ఒక బ్యాలెన్స్ తో కూడినటువంటిది మానవుని యొక్క దేహం.
1: Human body centers around this
0: మానవ
1: balance.
0: జీవితమే ఒక బ్యాలెన్స్ లో ఉంటుండాలి.
1: Human life rests on this balance.
0: ఈ బ్యాలెన్స్ ఎప్పుడు చెడిపోతుండాలి?
1: When is the balance lost?
0: మన యొక్క తెలివితేటలను అధికంగా పెంచుకుంటున్నాం.
1: We are developing our intelligence.
0: తెలివితేటలు పెంచుకుంటున్నామే కానీ దాని సక్రమైన మార్గంలో ప్రవేశపెట్టడం లేదు.
1: We are developing intelligence, but we are not making use it in the right path.
0: సక్రమమైన మార్గములో మన తెలివితేటలు ప్రవేశపెట్టినప్పుడే మన తెలివితేటలకు ఒక విలువ.
1: The intelligence will have a value if it is used along the right path.
0: ఈనాడు లోకము లోపల అమితమైన తెలివితేటలు గలవారు ఉంటున్నారని మనం ప్రచారం సల్పుతున్నాము. మేధాశక్తి కలిగినటువంటి వారు, వైజ్ఞానికులు ఎంతమందో ఉంటున్నారు.
1: Today in the world, there are many intellectuals and scientists.
0: కానీ తెలివితేటలు ఉంటున్నాయి కానీ స్థిరత్వం లేదు. అక్కడ స్టడీ మైండ్ లేదు.
1: దేర్ ఈస్ ఇంటెలిజెన్స్ బట్ దేర్ ఇస్ నో స్టడీ మైండ్.
0: స్టడీ ఫర్ స్టడీ. ఇది మనం నేర్చుకోవాల్సినటువంటిది. స్టడీగా ఉంటుండాలి ఎప్పుడు కూడా.
1: వీ హావ్ టు స్టడీ ఫర్ స్టడీ. దిస్ వీ హావ్ టు లెర్న్.
0: ఈ సమచిత్రాన్ని మనం ఏనాడు

0: రక్షించుకుంటామో ఆనాడు మనకు రోగమునే మనకు చేరం.
1: When you have this equal mindedness, we will never fall sick.
0: మన సమీపానికే అవి రావు.
1: They will never be in proximity.
0: మన ఆహారంలో కొన్ని సక్రమమైనటువంటి మార్గాన్ని అవలంబించాలి.
1: We should have proper habits in relation to food.
0: చాలా మంది డాక్టర్స్ అంట ప్రోటీన్ చాలా అవసరం అంటుంటారు.
1: Many doctors say that proteins are very necessary.
0: ఈ ప్రోటీన్ అనేటువంటి దాంతో ఒక మాంసము గుడ్లు ఇలాంటివంతా తినవచ్చును అని చెప్తారు.
1: Under the proteins they say that meat, the eggs, they come under protein.
0: కానీ ఇలాంటి ప్రోటీన్ బాడీకి మాత్రమే శక్తిని అందిస్తుండాలి కానీ మనసును వికల్పం కల్పిస్తుంటుంది.
1: Such protein gives strength to the body, but it diverts the mind.
0: Doctors కేవలము స్థూలమైనటువంటి ఒక శరీరం యొక్క తత్వాన్ని గుర్తించడానికి ప్రయత్నిస్తున్నారు.
1: Doctors are making an effort to know the gross structure of the body.
0: కానీ సూక్ష్మదేహమైనటువంటి ఒక మనస్తత్వానికి వారు తగినటువంటి కృషి చేయటం లేదు.
1: They are not making an effort to know the subtle mind.
0: మానసిక సంబంధమైనటువంటి రోగములే ఈనాడు జగత్తులో అధికంగా కనిపిస్తున్నాయి.
1: There are many diseases that are due to the mind.
0: శారీరకంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగముల కంటే మానసికంగా అభివృద్ధి అయ్యేటువంటి రోగములు చాలా కనిపిస్తున్నాయి.
1: More than the ailments out of the body, there are many of the diseases that are in the mind.
0: వేదాంతమునందు మనయేవ మనుష్యానాం కారణం బంధ మోక్షయో అన్నారు.
1: Basing on this, in philosophy it is said that is the mind that freedom is responsible for attachment and
0: bondage.
1: For the bondage and the freedom, the very same mind is
0: responsible.
1: We should make use of the mind in the proper path. For this small example, here we lock the door.
0: కాని ఆ లాక్ లో కీ పెట్టి లెఫ్ట్ సైడ్ టర్న్ చేస్తే ఓపెన్ అవుతుంది, రైట్ సైడ్ టర్న్ చేస్తే లాక్ అవుతుంది.
1: ఇఫ్ యు టర్న్ ది కీ టువర్డ్స్ ది లెఫ్ట్ సైడ్ ఇట్ అన్లాక్స్, ఇఫ్ యు టర్న్ టువర్డ్స్ ది రైట్ సైడ్ ఇట్ లాక్స్.
0: లాక్ అండ్ కీ సేమ్.
1: లాక్ అండ్ కీ ఆర్ సేమ్.
0: కానీ టర్నింగ్ డిఫరెన్స్.
1: బట్ దేర్ ఇస్ డిఫరెన్స్ ఇన్ టర్నింగ్.
0: మన హృదయమే ఒక లాక్.
1: అవర్ హార్ట్ ఈస్ లాక్.
0: మన మైండ్ ఏ ఒక కీ.
1: ద మైండ్ ఈస్ ద కీ.
0: టర్న్ డివైన్ సైడ్ freedom.
1: If you turn towards the divine side, you get freedom.
0: Turn world side, this is bondage.
1: If you turn towards the world side, it leads to bondage.
0: Bandha mochamunaku manase karanam.
1: For freedom and bondage, mind is responsible.
0: Aarogyamunaku anarogyamunaku mane yokka mande karanam.
1: For health and ill health, mind is responsible.
0: Manasa sankalpa vikalpamulu cheta koodinatvanti kanukane deenini sariyainatvanti margamlo pravesha pettali.
1: As mind is full of bundle of thoughts, we should put it in the right direction.
0: దీనికి ఆహారం అత్యవసరం.
1: For this, food is essential.
0: సేమ్ మాంసంలో ఉండేటువంటి ప్రోటీన్స్ బేడల్లో ఉంటుండాలి, పాలలో ఉంటుండాలి, పెరుగులో ఉంటుండాలి, ఇవన్నీ ఎంతైనా ఉంటుండాలి, వెజిటబుల్స్ లో కూడా ఉంటుండాలి.
1: Proteins are present in the meat, not only that, that's also present in the curd and the milk and the butter.
0: కనుక కేవలము ఒక పచ్చిమ లోపల డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ఆహారంలో సక్రమైన మార్గాన్ని అవలంబించినప్పుడు రోగములు కూడా సక్రమంగా జరిగిపోతుంటాయి.
1: Therefore, in dietary prescription, if you follow the correct procedure in the food, it will
0: be brought. నా ఉద్దేశము రోగములు ప్రారంభమైన తర్వాత ట్రీట్మెంట్ మనం ప్రయత్నిస్తున్నాం కానీ రోగములే రాకుండా ఉండేటువంటి స్థితిని మనం కనిపెట్టాలి.
1: Swami's feeling is, instead of curing after disease, one should take care to see that one would never fall sick.
0: గర్భంలో ఉండినప్పుడే ఈ శిశువుకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో తగినటువంటి ట్రీట్మెంట్స్ అంతా కూడా ప్రభుత్వము డాక్టర్స్ ప్రచారం చేయాలి.
1: Right from the days of the child present in the mother's womb, the government should undertake this responsibility of publicizing the care, health care.
0: చిన్న బిడ్డలకు ఆ హార్ట్ జబ్బు వచ్చిందంటే ఎంత ప్రమాదము, ఎంత బాధ.
1: What danger it is if the child suffers from cardiac disease.
0: అయ్యర్ చూపాడు విషయాన్ని. ఆ చిన్న బిడ్డలు చూస్తే ఎంతనో ఆనందంగా ముద్దుగా కనిపిస్తారు, కానీ వారు జబ్బు చూస్తే చాలా భయంకరంగా ఉంటుంటారు.
1: Ayer has shown this slide. The children are so cute, but they suffer from diseases.
0: ఎవరికి సుఖము? తల్లిదండ్రులకు సుఖము లేదు, బిడ్డకు సుఖము లేదు, సమాజానికి సుఖము లేదు.
1: The parents are not happy, the child is not happy, and the society also is not happy.
0: కనుక గర్భంలో ఉండినప్పుడే ఈ బిడ్డలకు ఇలాంటి జబ్బులు రాకుండా ఉండడానికి తగినటువంటి ఉపాయం కనిపెట్టాలి.
1: Therefore, a device must be known as to protect the child right from the day it lies in mother's womb.
0: దీనికి ఔషధములు లేకపోలేదు.
1: There no doubt there are medicines.
0: ఉన్నాయి.
1: There are.
0: కానీ మనం బద్ధకంగా ఉండటం చేత దీన్ని సక్రమమైన మార్గంలో వినియోగించటం లేదు.
1: Because of our laziness, we are not making proper use of them.
0: గర్భంలో ఉండినప్పుడు విటమిన్ ఏ, విటమిన్ బి, విటమిన్ సి, విటమిన్ డి ఇవన్నీ కూడా సక్రమమైన రీతిలో వారికి తెలిపి ఆ ట్రీట్మెంట్ తగినటువంటి ఒక దోషాలు కూడా వారికి చక్కగా హెచ్చరించాలి.
1: When the child is in mother's womb, we should make use of all vitamins A, B, C, D and explain the diseases.
0: ఆ తల్లికి అమ్మా నీ విటమిన్ ఏ తీసుకోకపోతే బిడ్డ యొక్క కన్నులు కొంచెం ప్రమాదం కలుగుతుంది, దీంట్లో దోషం ఏర్పడుతుంది అని చెప్తే తల్లి తప్పక శ్రద్ధగా తీసుకుంటుంది.
1: If we inform the mother, if you don't take vitamin A, your child will suffer from eye complaints, mother will surely take vitamin A.
0: నెలకొక తూరి హాస్పిటల్కి పోయి చెకప్ చేయించుకోవాలి.
1: The mother should have monthly check-up in the hospital.
0: పుట్టిన తర్వాత ఆ బిడ్డతో జీవితమంతా అనుభవించే బదులు నెలకొక తూరి డాక్టర్ దగ్గర పోయి ట్రీట్మెంట్ తీసుకోవటం ఏం తప్పు ఉంది?
1: Instead of feeling sad throughout the life, spending the time with the child, better to have monthly check-up.
0: ఇలాంటి ప్రచార ప్రబోధలు చక్కగా చేయాలి.
1: Such teachings and publicity should be done properly.
0: కాని పాపం డాక్టర్స్ చేయడానికి ఇందులో ఏమాత్రం అవకాశం ఉండదు.
1: But doctors have no scope to do that.
0: తమ దగ్గరికి వచ్చినటువంటి వారికి మాత్రమే డాక్టర్స్ బోధించవచ్చు.
1: Doctor can teach to the patient that comes to him.
0: కాని డాక్టర్స్ ఈనాడు చేయవలసినటువంటి ప్రయత్నం ఒక్కటి ఉంది.
1: What doctors have to do today is one.
0: ప్రభుత్వానికి ఒత్తిడి తీసుకురావాలి.
1: They have to bring force on the government.
0: ఎందుకనగా ప్రపంచంలో ఈ విధమైనటువంటి జబ్బులు అధికమైపోతున్నాయి కనుక ప్రభుత్వం యొక్క ప్రచారములు ప్రభుత్వం యొక్క విధానములు కొంత మార్చుకోమని చెప్పాలి.
1: Since there are so many diseases, doctors should advise the government that they should change their procedure because of the diseases that are rampant.
0: అట్లు కాకుండా కోట్లకు కోట్లకు ఖర్చు పెట్టి ప్రయోజనం ఏమిటి?
1: Otherwise, there is no value in spending crores and crores of money.
0: ధనము నష్టము.
1: Money is lost.
0: కానీ ఆరోగ్యము కుదరటం లేదు.
1: But health is not ensured.
0: దీని లోపల కొన్ని కొన్ని నూతనమైనటువంటి యొక్క ఔషధాలు అభివృద్ధి అవుతున్నాయి.
1: హియర్ దేర్ ఇస్ ఆల్సో ది డెవలప్మెంట్ ఆఫ్ న్యూ మెడిసిన్స్.
0: ఈ నూతనమైన ఔషధాలంతా కూడాను యాంటీబయాటిక్స్ తో చేరుతున్నాయి.
1: దీస్ న్యూ మెడిసిన్స్ ఆర్ ఫుల్ ఆఫ్ యాంటీబయాటిక్స్.
0: ఈ యాంటీబయాటిక్ మెడిసిన్ అంతా కూడాను ఒకదానికి మరొకటిగా మార్పు చేస్తుండాలి.
1: ది యాంటీబయాటిక్స్ విల్ చేంజ్ వన్ ఇంటూ అనదర్.
0: ఒక ట్యూబర్క్లోసిస్ ఉంటుంది,
1: ఫర్ ఎగ్జాంపుల్ ట్యూబర్క్లోసిస్,
0: దీనికి ఒక విధమైనటువంటి ఔషధాన్ని ఇస్తారు యాంటీబయాటిక్స్.
1: For this, an antibiotic is administered.
0: ఆ యొక్క రోగమునకు సంబంధించినటువంటి యొక్క క్రిములను మాత్రమే చంపడానికి ఇస్తున్నారు.
1: The antibiotic is administered to kill the germs.
0: కానీ అది మరొక దాన్ని కూడా చంపుతుంది.
1: But it kills the different germs also.
0: మంచి ఆరోగ్యాన్ని ఇచ్చేటువంటి సెల్స్ ను కూడా పాడు చేస్తుంది.
1: It destroys the cells that give health.
0: కనుక ఒక్క ఔషధమే రెండింటి మంచిని చెడ్డను కూడా పాడు చేస్తుంది.
1: So same drug does good and bad.
0: కారణమేమిటి? ఇది ఎలాంటిదంటే యాంటీబయాటిక్స్ అనేటువంటిది ఒక దోమ వంటిదిగా ఉంటుండాలి.
1: యాంటీబయాటిక్ మోర్ ఆర్ లెస్ లుక్స్ లైక్ ఎ మస్కిటో.
0: మస్కిటో
1: మస్కిటో
0: ఎట్లంటే మనం రాత్రి పండుకున్నాం.
1: సపోజింగ్ వీ స్లీప్ ఇన్ ద నైట్.
0: కానీ ఆ దోమ తెర లోపల ఏదో ఒకటి రెండు మస్కిటోలు ఉంటుండి మనల్ని కుట్టినాయి.
1: బట్ వెన్ దర్ వన్ ఆర్ టూ మస్కిటోస్ ఇన్ సైడ్ ది మస్కిటో కర్టెన్ దే షుడ్ బైట్ యూ.
0: రెండవ దినము ఫ్లిట్ తీసుకుని వచ్చేసి అన్ని మస్కిటోస్ ను చంపేసేస్తున్నాం.
1: సెకండ్ డే యూ మేక్ యూజ్ ఆఫ్ ఫ్లిట్ అండ్ అప్లై స్ప్రే అండ్ కిల్ ఆల్ మస్కిటోస్.
0: కరచి బాధ పెట్టినటువంటి మస్కిటో ఒకటి రెండు మాత్రమే.
1: ఆఫ్టర్ ఆల్ వన్ ఆర్ టూ మస్కిటోస్.
0: కానీ ఈ ఫ్లిట్ అనేక మస్కిటోస్ అంతా చంపేసేసేసింది.
1: బట్ ది స్ప్రేయింగ్ ఆఫ్ ద ఫ్లిట్ విల్ కిల్ ఆల్ మస్కిటోస్.
0: అట్టనే జరుగుతుండదు ఈనాడు ఆరోగ్య విషయంలో.
1: ద సేమ్ థింగ్ హ్యాపన్స్ ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ హెల్త్.
0: ఒక మంచి కోసమని పోయి రెండు చెడ్డలు చేస్తున్నాం.
1: వీ థింక్ ఆఫ్ వన్ గుడ్ అండ్ వీ డూ టూ బ్యాడ్ థింగ్స్.
0: ఇంకా కొన్ని ప్రపంచంలో సహజంగా జరుగుతుంటున్నాయి.
1: ఫర్దర్ దర్ మెనీ థింగ్స్ హ్యాపన్.
0: ఈ ఫ్రూట్ ట్రీస్ కు వెజిటబుల్స్ ట్రీస్ కు ఇంకా ప్యాడీకి ఇవన్నిటికీ కొన్ని ఏమైనా రోగాలు వచ్చినప్పుడు దానికి డీడీటీ అని కొడుతున్నాం.
1: ఇన్ దిస్ ఫ్రూటింగ్ ట్రీస్ అండ్ వెజిటబుల్ ట్రీస్ వీ అప్లై డీడీటీ స్ప్రే.
0: అందులో ద్రాక్ష తోటలు కూడా కొడుతుంటారు.
1: ది స్ప్రే ఈస్ డన్ ఈవెన్ టు గ్రేప్ యార్డ్స్.
0: ఈ డీడీటీ కొట్టిన చేత ఆ క్రిములు పోవటమే కాకుండా ఈ ఫలముల్లో కూడా డీడీటీ పవర్ ప్రవేశిస్తుంటుండాలి.
1: బికాస్ డీడీటీ స్ప్రే ఇట్ ఎంటర్స్ ఇన్
0: ఈ వెజిటబుల్స్ లో కూడా ఈ డీడీటీ పవర్ ప్రవేశిస్తుండాలి.
1: ద డీడీటీ పవర్ ఎంటర్స్ ఇన్ ద వెజిటబుల్ టూ.
0: అన్నింటిలో కూడా మనం తినే పదార్థం ఎందుకు కూడా ఈ యొక్క ఇది ప్రవేశిస్తుంటుండాలి.
1: ఇట్ గోస్ ఇన్ టు ఎవ్రీథింగ్ దట్ వీ ఈట్.
0: ఏదో శ్రీమంతులు దీని విషయాలు తెలిసినటువంటి వారు ఆ ఫలములు ఆ వెజిటబుల్స్ చక్కగా కడిగి తదుపరి దీన్ని వండుకుంటుంటారు.
1: ద రిచ్ పీపుల్ అండ్ ద పీపుల్ హూ హావ్ గాట్ నాలెడ్జ్ విల్ క్లీన్ దెమ్ వెల్.
0: కానీ బజారులో సంచరించేటువంటి బీదవాళ్ళు ఫలం కొంటారు అట్లనే తింటారు.
1: ద పూర్ పీపుల్ దట్ జస్ట్ వీ ఫైండ్ దెమ్ ఆన్ ద స్ట్రీట్
0: ఇదంతా కొట్టిన మెడిసిన్స్ అంతా ఉంటుంటాయి.
1: ద ఫ్రూట్స్ ఆర్ ఫుల్ ఆఫ్ సచ్ మెడిసిన్స్ డీడీటీ.
0: దాని వల్ల మరికొన్ని రోగాలు ప్రారంభమవుతున్నాయి.
1: దట్ లీడ్స్ టు మెనీ డిసీజెస్.
0: కనుక రోగాలకంతా మన అశ్రద్ధనే మూల కారణం.
1: It is the laziness that is responsible for diseases.
0: Laziness is rust and dust.
1: Laziness is rust and dust.
0: Realization is the best and rest.
1: Realization is the
0: Man,
1: best and rest.
0: Arthani gurtinchali.
1: We have to understand the meaning.
0: Deeniki kaaranam emtani pettaga gurtinchali.
1: We have to understand the reason behind it.
0: Naakendukule naakendukule ani evariki varu dani tappinchukoni pothunnaru.
1: Each one simply neglecting it as other man's job.
0: Kaadu kaadu. Ee naadu vaadikainedi rep naaku kavachu.
1: Today this man is suffering, tomorrow I may suffer.
0: Deenine తనయందు ప్రకృతిని పరమాత్మని చూడేటువంటి ఒక జ్ఞానాన్ని మొట్టమొదట గుర్తించాలి.
1: దిస్ ఈస్ వాట్ ఈస్ కంటైన్డ్ ఇన్ ద నాలెడ్జ్ టు సీ ద నేచర్ అండ్ గాడ్ ఇన్ వన్స్ ఓన్
0: పరమాత్మను తనను చూచేటువంటి ఒక దృష్టిని గుర్తించాలి.
1: వన్ షుడ్ హావ్ ఎ విజన్ టు సీ వన్స్ ఓన్ సెల్ఫ్ అండ్ గాడ్ ఇన్ నేచర్.
0: ఈ విధమైనటువంటి యొక్క సమత్వం లోపలనే దీని యొక్క అభివృద్ధిని మనము చేయగలము.
1: ఓన్లీ ఇన్ దట్ ఈక్వాలిటీ విల్ డెవలప్ అండ్ ప్రోగ్రెస్.
0: ఈనాటి మానవత్వం లోపల
1: ఇన్ హ్యూమన్ క్వాలిటీ టుడే
0: జీవిత సమత్వం అనేటువంటిది ప్రజ్ఞ.
1: This equality is integrated awareness.
0: ఈ ప్రజ్ఞ అనేటువంటిది ఆత్మకు పర్యాయ పదము.
1: This integrated awareness is synonym of the self.
0: కానీ ప్రజ్ఞ లేకుండా మానవుడు క్షణమైన జీవించడానికి వీలు కాదు.
1: Without this awareness, man cannot live for a moment.
0: ఈ ప్రజ్ఞాశక్తియే మన ప్రాణశక్తిని ఒక వైబ్రేషన్ ఒక విధమైనటువంటి యొక్క స్తంభన శక్తిని అందిస్తుంటుండాలి.
1: It is only the awareness that gives this vibration, the life.
0: దివ్యాత్మ స్వరూపులారా,
1: embodiments of divine
0: మానవునియందు మూడు రకములైనటువంటి యొక్క దైవత్వం ప్రకటితమవుతుంది.
1: ఇన్ హ్యూమన్ బీయింగ్స్ ద డివినిటీ ఎక్స్ప్రెస్డ్ ఇన్ త్రీ ఫార్మ్.
0: పదార్థ రూపంలో ఒకటి,
1: వన్ రిలేట్స్ టు మ్యాటర్.
0: మైండ్ రూపంలో మరొకటి,
1: ద సెకండ్ ద ఫార్మ్ ద మైండ్.
0: ప్రజ్ఞా రూపంలో మరొకటి,
1: ద థర్డ్ వన్ ఆఫ్ అవేర్నెస్.
0: నిన్న చెప్పినట్టుగా ప్రతి దాని ఎందుకు ఈ మానవత్వం మూడింటి యొక్క త్రిపుటి ఏకమైపోతుండాలి.
1: As Swami said yesterday, in the human life we find all these
0: radiation, vibration, materialization.
1: All these three are noticed: radiation, vibration and materialization.
0: Dinne matter.
1: This is called matter.
0: Force.
1: The force.
0: Conscience.
1: And then conscience.
0: Ee conscience anetundi ekkada nunchi vastundadi.
1: Where from you get the conscience?
0: Mana yokka prajna shakti adhikamga mari pothundadi anukunnam.
1: We think that awareness is increasing.
0: Telivitetulu adhikamga untunnayi anukunnam.
1: We think there's lot of intelligence.
0: Ee telivitetulu kevalam prakrutamto vachinatundive kaani అంతర్భావం నుంచి ఏర్పడినటువంటివి కాదు.
1: ది ఇంటెలిజెన్స్ హస్ కమ్ ఫ్రమ్ ది ఔటర్ వరల్డ్, నాట్ ఫ్రమ్ ది ఇన్నర్ వన్.
0: ఈ నాలెడ్జ్ కి అతీతమైనది మరొకటి ఉంటుంది.
1: బట్ దేర్స్ అనదర్ వన్ బియాండ్ నాలెడ్జ్.
0: దానిని ఎవరు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: నో వన్ ఇస్ మేకింగ్ ఎఫర్ట్ టు నో.
0: నాలెడ్జ్ నాలెడ్జ్ నాలెడ్జ్.
1: వీ స్పీక్ ఆఫ్ నాలెడ్జ్.
0: ఈ నాలెడ్జ్ వల్ల ఏమైపోతుంటుంది?
1: What is happening because of knowledge?
0: Energy ni gurtinchukolekapotam cheta energy ga maaripothundadi.
1: As energy is not realized, it becomes allergy.
0: కనుక దీనికి అధికమైనటువంటి యొక్క ఆత్మశక్తి ఒకటి ఉంటుంది.
1: దేర్ ఇస్ ఆత్మిక్ పవర్స్, పవర్ ఆఫ్ ద సెల్ఫ్.
0: అది ఎవ్వరు కూడా తెలుసుకోవటానికి కానీ చూచుకోవటానికి కానీ వర్ణించడానికి కానీ సాధ్యం కాదు.
1: ఇట్స్ నాట్ పాసిబుల్ టు ఎంక్వైర్ టు నో.
0: కనుకనే ఆధ్యాత్మిక మార్గం నందు యథోవాచ నివర్తంతే అప్రాప్య మనసాసహ, మనసుకు కాని వాక్కు కాని అతీతమైనటువంటిది ఇది.
1: సో ఇన్ స్పిరిచువల్ పాత్ ఇట్ ఈస్ సెడ్ that the true self is beyond the world.
0: Experimental ki ematram kodunu chikkeetundi kaadu.
1: You cannot understand through experiments.
0: Only experience maatrame chikkutundi.
1: You can only experience it.
0: Oka chetulo chakkara teeskunnam.
1: Here you take sugar.
0: Aa chakkara nee chetulo baaga chustunnav.
1: You see this sugar clearly.
0: Danni neelilo vesavu.
1: You mix it in water.
0: Chakkara nee pattavu chetulo.
1: You caught hold of sugar on hand.
0: Chakkara nee chuchavu kannulato.
1: You have seen the sugar with your eye.
0: Neetito vesi baaga kalipina tarvata,
1: when you stir it up in water,
0: chetiki chikkadu kantiki kanipinchadu.
1: You cannot catch hold of it, nor can you see.
0: Kaani chakkara ledani cheppagalava?
1: But can you deny the presence of sugar?
0: Unnadi.
1: There is.
0: Adi unnadani eppudu cheppagalavu?
1: How do you declare the presence of sugar?
0: నేను నాలుగు పైన వేసుకున్నప్పుడు ఉన్నది అని చెప్పగలను.
1: The moment you taste it in the tongue, you
0: నీ చేతులతో వేసినటువంటి చక్కెర నీ చేతికి చిక్కటం లేదు.
1: The sugar you have mixed with your hand, you cannot catch hold of it.
0: నీ చేతులతో చక్కెర నీ కంటికి కనిపించడం లేదు.
1: You don't see the very sugar which you have seen with your eye.
0: కానీ టంగు పైన వేసుకున్నప్పుడు చక్కెర ఉన్నది, అది ఎక్స్పీరియన్స్.
1: బట్ వెన్ ది సిరప్ ఇస్ టేస్టెడ్, యూ అక్సెప్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ షుగర్, దట్ ఇస్ ఎక్స్పీరియన్స్.
0: మన చుట్టూ గాలి ఉంటుంది.
1: దేర్ ఇస్ ఎయిర్ ఆల్ అరౌండ్ అస్.
0: గాలే లేకపోతే మనమే లేము.
1: When there is no air, we don't exist.
0: కంటికి కనిపించునా?
1: Do you find, see the eye? Can you catch hold of it?
0: గాలి లేదని చెప్పడానికి వీలవుతుందా?
1: Can you deny the presence of air?
0: కాదు, ఉన్నది.
1: There is.
0: అట్టనే మనము దైవత్వం సర్వత్రా ఉంటుండాలి.
1: Similarly, divinity is present everywhere.
0: సర్వత్ర పాణిపాదం తత్సర్వతో చే శిరోముఖం సర్వత్ర స్తుతిమల్లోకి సర్వమావృత్య సిద్ధతి. సర్వత్రా ఉన్నటువంటిది అది.
1: గాడ్ ఈజ్ ఆల్ పర్వేరింగ్.
0: కానీ మనము దానిని తగినటువంటి యొక్క శ్రద్ధతో దానిని సరిగినటువంటి యొక్క పరిశోధన చేయటం లేదు.
1: We are not investigating this divine principle with all seriousness.
0: శ్రద్ధనైనా దానికి ప్రవేశపెట్టడం లేదు.
1: We don't have any steadfastness towards
0: that. శ్రద్ధ కలిగినటువంటి వాడికి ఏమైనా చేయవచ్చు.
1: The one who has sincerity can do anything. The wisdom is acquired through this
0: sincerity.
1: If you give small fire to a person, with all sincerity he can grow into a flame.
0: శ్రద్ధ లేనటువంటి వానికి డాక్టర్ నిప్పులు ఇచ్చినా కానీ ఏదో పక్కన పెట్టి దాన్ని ఆరిపోయి చేసుకుంటాడు.
1: The one without sincerity, even if you give him a flame, he will extinguish it.
0: కనుక అభివృద్ధి గావించుకోవటానికి దాని అధోగతి పట్టించడానికి మన శ్రద్ధనే మూల కారణం.
1: Either for progress or deterioration, it is the sincerity that is responsible.
0: ప్రతి మానవుడు కూడాను తనకు తెలియనటువంటి విషయాన్ని శ్రద్ధతో పరిశోధన చేయాలి.
1: Every man must investigate to know that he does not know with sincerity.
0: Manamu vittamu ani oka peru untundadi Bharatadeshamlo.
1: In Bharat there's another name, vittamu.
0: Vittam anaga emiti?
1: What do you mean by vittamu?
0: Sampadinchina dhanamu anukuntunnam.
1: We think the money earned.
0: Kani sampadinchinadanta vittame.
1: All that is earned is vitta.
0: Kani డబ్బు మాత్రమే కాదు.
1: నాట్ మియర్లీ మనీ.
0: మనం సంపాదించుకున్న ఆరోగ్యం కూడా విత్తనమే.
1: ద హెల్త్ దట్ యు పొసెస్ ఈజ్ ఆల్సో మనీ.
0: మనం నేర్చుకున్న చదువు కూడా విత్తమే.
1: ఆల్ ద నాలెడ్జ్ ఈజ్ విత్తము.
0: సర్వము విత్తమే.
1: ఎవ్రీథింగ్ ఈజ్ ది విత్తము.
0: ఆ విత్తము అనేటువంటి ఒక శక్తి అంటే మానవుని ప్రయత్నంతో ఆర్జించినటువంటిది.
1: ద వన్ దట్ ఈస్ ఎర్న్డ్ విత్ ఆల్ ది ఎఫర్ట్ ఈస్ దిస్ విత్త.
0: కనుక ఎవరి నుంచి మనం ఆర్జించాం?
1: ఫ్రమ్ హూమ్ హ్యావ్ యూ ఎర్న్డ్?
0: మనం చదివినటువంటి చదువు అంతా కూడాను సమాజం ద్వారానే మనం నేర్చుకున్నాం.
1: We have learnt all this knowledge from society.
0: మన తెలివితేటలు మనం నేర్చుకున్నటువంటి స్పెషలైజ్డ్ డాక్టర్స్ అంతా కూడా ఒక సమాజం నుంచినే మనం తీసుకున్నాము.
1: The intelligence and specialization are acquired from society.
0: ఈ డాక్టర్ అనేటువంటి అంతా కూడాను ఈ వైద్యములకు సంబంధించినటువంటి విధానము ఏదో ఒక మహనీయుడు అనేక శ్రమలు పడి దానిని ఆర్జించినటువంటి దాన్ని మనం ఆర్జించి తద్వారా మనము దీన్ని అనుభవిస్తున్నాం.
1: The medical sciences have been investigated by a great man. We have learned from him and making use of it in the daily life.
0: ఎవరో దీనిని అభివృద్ధి పరిచినటువంటి దాన్ని మనం అందుకోగలిగినాం కానీ మనకు మనం అందుకోగలేము.
1: You just receive from the one who have already discovered. You cannot find out yourself.
0: మనకు తెలియనటువంటిది ఎవరో మనకు తెలియజెప్పినప్పుడు వానికి మనం ఎంత గ్రాటిట్యూడ్ చెప్పాలి?
1: What amount of gratitude should you express?
0: నా టవల్ నేను కింద విడిచిపెట్టినప్పుడు ఎవడో ఒకరు చేతికి అందిస్తే థ్యాంక్స్ అంటున్నాం.
1: When the towel is dropped, if anyone hands over back, you say thanks.
0: నా టవల్ నాకు అందించినందుకు నేను థ్యాంక్స్ చెప్తుంటే నీకు ఇంత తెలివితేటలను ఇంత గొప్ప శక్తిని అందించినటువంటి ఈ సమాజానికి మనం ఏమి థ్యాంక్స్ చెప్తున్నాం?
1: When the towel is handed brought back to me of my own, when I say thanks, what kind of thanks you are conveying?
0: అన్ని సమాజం నుంచినే అందుకుంటున్నాము.
1: We receive everything from society.
0: మన విద్యలు,
1: the education,
0: మన ధనము,
1: the money,
0: మన గుణము,
1: the quality,
0: మన సర్వస్వ శక్తులు,
1: all capacity,
0: అన్ని సమాజం నుంచినే మనం తీసుకుంటున్నాము.
1: All we receive from society.
0: కానీ మనం సమాజానికి దీనికి ప్రతిఫలంగా ఏమి అందిస్తున్నాము?
1: But what is it we are giving in return to society?
0: అది మనం చక్కగా గుర్తించాలి.
1: దట్ వీ హావ్ టు రియలైజ్ క్లియర్లీ.
0: అది గుర్తించుకున్న తర్వాతనే మన యొక్క శక్తులంతా కూడా సద్వినియోగపరచుకోవచ్చు.
1: ద మూమెంట్ వీ అండర్స్టాండ్ దిస్, వీ కెన్ మేక్ ప్రాపర్ యూజ్ ఆఫ్ ఆల్ దీస్ ఫ్యాకల్టీస్.
0: కనుక ప్రతి మానవుడు కూడాను సమాజ సహాయం లేకుండా ఏ శక్తిని కూడాను తాను సాధించలేడు.
1: నో మ్యాన్ కెన్ అకాంప్లిష్ ఎనీథింగ్ వితౌట్ ద అసిస్టెన్స్.
0: సమాజంలో పుట్టాము.
1: We are born in society.
0: సమాజంలో పెరిగాము.
1: We grow in society.
0: సమాజంలో జీవిస్తున్నాము.
1: We live in society.
0: సమాజంతోనే మన జీవితం అంతా కూడాను అభివృద్ధి అవుతుండాలి.
1: We progress in society.
0: సమాజమే లేకపోతే నీవే లేవు.
1: When there is no society, you don't exist.
0: ఒక్క చెట్టు అడవి కాదు.
1: Single tree will not make a forest.
0: ఒక్క మనిషి సమాజం కాదు.
1: Single person will not make society.
0: ఒక్క ఇల్లు గ్రామం కాదు.
1: One house will not make a village.
0: అనేక ఇల్లు చేరినప్పుడే గ్రామం అవుతుంది.
1: Many houses make a village.
0: అనేక మంది చేరినప్పుడే సమాజం అవుతుంది.
1: Many make a society.
0: కానీ అనేక వృక్షములు చేరినప్పుడే వనం అవుతుంది.
1: Many trees make a forest.
0: కనుక మనం సమాజ జీవులము.
1: We are in society.
0: ఈ సమాజ జీవులము అనేటువంటి యొక్క సమదృష్టిని ఈనాడు మనము పోగొట్టుకున్నాం.
1: We have lost this social consciousness today.
0: వేస్టి వేస్టి వేస్టి.
1: We think of individual.
0: మనము సొసైటీతో ఉండాలి. సమష్టి స్వరూపణం మనము.
1: We should be in collective form, సమష్టి సొసైటీ.
0: నీవు పుట్టక పూర్వమే నీ తల్లిదండ్రులు ఉన్నారు.
1: Your parents were there even before you were born.
0: కాబట్టి నీ తల్లిదండ్రుల యొక్క సమాజం నుంచే నీవు పుట్టావు.
1: So you are born out of your parents that belong to society.
0: కనుక నీకు పూర్వమే ఉండినటువంటి వారికి నీవు దానికి తగినటువంటి యొక్క కృతజ్ఞత అందించాలి కదా.
1: Should you not show gratitude to your parents who were present before your birth?
0: మానవుల లోపల స్వార్థమే పెరిగిపోయి.
1: Today in human beings there is selfishness on the rise.
0: కొంత సమాజ దృష్టి అనేటువంటి విస్మరించి
1: దే ఫర్గాటన్ దిస్ సోషల్ మైండెడ్నెస్.
0: కృతజ్ఞత లేనటువంటి క్రూరులుగా తయారవుతున్నాం.
1: దే డోంట్ హ్యావ్ గ్రాటిట్యూడ్, దే హావ్ బికమ్ క్రూయల్.
0: దానివల్లే మన యొక్క విద్య కానీ మన యొక్క శక్తి కాని మన యొక్క బుద్ధి కాని సద్వినియోగపరచుకోవడానికి తగినటువంటి అవకాశం లేకపోతుండాలి.
1: సో దర్ ఇస్ నో స్కోప్ టు మేక్ ప్రాపర్ యూస్ ఆఫ్ అవర్ ఎడ్యుకేషన్ ఇంటెలిజెన్స్ అండ్ ఇంటెలెక్ట్.
0: భగవత్ స్వరూపుడు.
1: డాక్టర్స్ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: వైద్యో నారాయణ హరిహి.
1: గాడ్ ఈస్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డాక్టర్.
0: కనుక నారాయణ నారాయణ స్వరూపులు వారు.
1: దట్ ఇస్ వెరీ ఫార్మ్ ఆఫ్ గాడ్.
0: నారాయణ అనగా ఏమిటి?
1: వాట్ యు మీన్ బై నారాయణ?
0: నారాయణ
1: నారాయణ.
0: నారా మీన్స్ సంస్కృతంలో వాటర్.
1: నారా ఇన్ సాంస్క్రిట్ మెంట్ వాటర్.
0: నయనం అనగా కన్నులు.
1: నయనం మెంట్ ఐస్.
0: నారాయణ స్వరూపులైనటువంటి డాక్టర్స్ ఇతరుల యొక్క కన్ను లోపల నీరు రాకుండా చూసుకోవాలి. అది నారాయణ.
1: డాక్టర్స్ ఆర్ ది వెరీ ఫార్మ్ ఆఫ్ నారాయణ. షుడ్ సీ దట్ నో వన్ షెడ్స్ ద టియర్ అవుట్ ఆఫ్ దేర్ ఐస్.
0: నారా నయనములు ఇతరుల కంటిదారులు కార్చకుండా మనం చూసుకోవాలి. అది నారాయణ యొక్క తత్వం.
1: దే షుడ్ సీ దట్ నో వన్ వుడ్ షెడ్ ఎ టియర్. దట్ ఈస్ ది ఎసెన్స్ ఆఫ్ నారాయణ.
0: కానీ ఇది మా చేత అవుతుందా అని మీరు సందేహించనక్కర్లేదు.
1: బట్ డోంట్ డౌట్ వెదర్ ఇట్స్ పాసిబుల్.
0: నీ శక్తి కొలది నీవు చేయి.
1: యూ డూ ఇట్ టు ది ఎక్స్టెంట్ పాసిబుల్.
0: డూ యువర్ బెస్ట్ అంతే. దాని తర్వాత ఏమవుతుందో నీవు యోచించవద్దు.
1: బియాండ్ దట్ డోంట్ థింక్ ఆఫ్ ఎనీథింగ్.
0: సిన్సియర్ గా నువ్వు చేయి.
1: యూ వర్క్ సిన్సియర్లీ.
0: అదే డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
1: దట్ ఈస్ డ్యూటీ ఈజ్ గాడ్, వర్క్ ఈజ్ వర్షిప్.
0: ఈ రకమైనటువంటి దీని కింద మనం జీవితంలో మనం ప్రవేశపెడితే జగత్తంతకును నిత్య కళ్యాణ పచ్చన తోడంగా ఉంటుంటాది.
1: If we lead the life in such a way, the whole world will be
0: ఈనాటి మానవునికి యొక్క దుఃఖమునకు అశాంతికి మూల కారణం ఏమిటి?
1: What is the reason behind the grief of mankind?
0: సులభంగా మనం చెప్పవచ్చు.
1: We can say easily.
0: ఈనాటి మానవుడు గడిచిపోయినటువంటి దానిని గురించి విచారం చేస్తున్నాడు.
1: Man bothers himself of the past today.
0: రాబోయే దానిని గురించి విచారం చేస్తున్నాడు.
1: హీఈస్ వెరీ మచ్ వరీడ్ అబౌట్ ద ఫ్యూచర్.
0: ఈ బలహీనత మనలో ఉండేటువంటి.
1: దిస్ ఈస్ ద వీక్నెస్ అమంగ్ అస్.
0: గడిచిపోయిన దానిని చింతించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఈస్ ది ఫన్ ఆఫ్ బ్రూడింగ్ ఓవర్ ద
0: పాస్ట్? ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్. నాట్
1: పాస్ట్ ఈజ్ పాస్ట్, ఫర్గెట్ ది పాస్ట్.
0: నాట్ కమ్ బ్యాక్.
1: డోంట్ కమ్ బ్యాక్.
0: ఫ్యూచర్ డాక్టర్ చెప్పాడు. ఫ్యూచర్ ఫ్యూచర్ ఫ్యూచర్
1: Doctor made a mention of future.
0: Churchill yokka story kuda cheppadu ippudu.
1: He also said the story of Churchill.
0: Future.
1: Future.
0: Future ante emiti?
1: What do you mean by future?
0: Repu.
1: That is tomorrow.
0: Repu anedi entidi mana jeevithamlo no surety.
1: Tomorrow is not a surety in our life.
0: Future entidi emi deeniki taginatvanti oka sakshyam?
1: What is the witness for our future?
0: Future is not sure.
1: Future is uncertain.
0: ఏ నిమిషమో, ఎప్పుడు, ఎక్కడో.
1: ఎనీ మూమెంట్ వేర్ హౌ వీ కాన్ డిసైడ్.
0: కానీ ఈ యొక్క ఫ్యూచర్ విషయము డు నాట్ బ్రూడ్ ఓవర్ ది ఫ్యూచర్.
1: దేర్ ఫోర్ వీ షుడ్ నాట్ వరీ అబౌట్ ద ఫ్యూచర్.
0: పాస్ట్ ఫ్యూచర్ రెండింటినీ వదిలిపెట్టి ప్రజెంట్ ను నీవు థింక్ చేయి.
1: దేర్ ఫోర్ వీ షుడ్ లీవ్ ది పాస్ట్ ఇన్ ద ఫ్యూచర్ అండ్ లివ్ ఇన్ ద ప్రెసెంట్.
0: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెజెంట్, ఆమ్ని ప్రెజెంట్.
1: దిస్ ఇస్ నాట్ ఆర్డినరీ ప్రెసెంట్, ఇట్ ఇస్ ఆమ్ని ప్రెసెంట్.
0: పాస్ట్ రిజల్ట్స్ ప్రెజెంట్ లో ఉంటుండాలి.
1: ద పాస్ట్ రిజల్ట్స్ ఆర్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఫ్యూచర్ రిజల్ట్స్ కూడా ప్రెజెంట్ లో ఉంటుండాలి.
1: ద ఫ్యూచర్ రిజల్ట్స్ ఆర్ ఆల్సో ఇన్ ప్రెసెంట్.
0: ఇప్పుడు ఏ విత్తనం నాటామో పూర్వం అదే వృక్షం వస్తుంది.
1: ద సీడ్ దట్ యు సో టుడే విల్ గివ్ ద ఫ్రూట్.
0: ఏ విత్తనం ఉండినో అది ఈనాడు వృక్షంగా ఉంటుండాలి.
1: ఇట్ ద ట్రీ ఆఫ్ టుడే హాస్ కమ్ అవుట్ ఆఫ్ ది సీడ్ యెస్టర్డే.
0: కనుక ప్రెజెంట్ లోపల పాస్ట్ ఫ్యూచర్ రెండు కూడా ఉంటుండాలి.
1: సో ఇన్ ద ప్రెసెంట్ ద పాస్ట్ అండ్ ఫ్యూచర్ ఆర్ ప్రెసెంట్.
0: కాబట్టి ప్రెజెంట్ నీవు సక్రమంగా చేయి.
1: సో యు థింక్ ఆఫ్ ద ప్రెసెంట్ ప్రాపర్లీ.
0: ఆ ప్రెజెంట్ నీవు సక్రమంగా తీసుకుంటే ఈ విచారానికి అవకాశమే లేదు.
1: ఇఫ్ యూ టేక్ కేర్ ఆఫ్ ద ప్రెసెంట్ యూ డోంట్ నీడ్ టు బాదర్.
0: పాస్ట్ ను చింతించుకుని ఫ్యూచర్ ను చింతించుకుంటూ ప్రెసెంట్ ను వదిలిపెడుతున్నాము. దాని వల్లే దుఃఖానికి గురి అవుతున్నాం.
1: వీ బ్రూడ్ ఓవర్ ద పాస్ట్, వరీ అబౌట్ ద ఫ్యూచర్, దేర్ ఫోర్ వీ సఫర్ ఇన్ ద ప్రెసెంట్.
0: ఇంతే కాకుండా
1: నాట్ ఓన్లీ దిస్,
0: ఈ వైద్య విధానం లోపల
1: ఇన్ ద మెడికల్ ప్రొసీజర్స్,
0: నేను డాక్టర్ కాదు,
1: స్వామి ఇస్ నాట్ డాక్టర్,
0: కానీ మీరందరూ డాక్టర్స్ కనుక కొంత విషయాన్ని కూడా మీరు చక్కగా యోచించాలి.
1: Since you are all doctors, you should think of this area also.
0: ఎవరెవరి స్వార్థాన్ని పురస్కరించుకుని వారు ఈ సబ్జెక్ట్ లోపల స్పెషలైజ్ చేస్తున్నారు.
1: Basing on the selfish interest, they specialize in an area.
0: ఉన్నది ఒకే హార్ట్.
1: Only one heart exists.
0: ఈ హార్ట్ లోపల 100 స్పెషలైజ్లు ఉంటున్నాయి.
1: In this heart there are 100 specialities.
0: ఒకరు చిన్న వాల్వ్స్, ఇంకోరు పెద్ద వాల్వ్, ఒక్కొక్క దానిపైన ఒక్కొక్క స్పెషలైజ్ చేస్తున్నారు.
1: స్మాల్ వాల్, బిగ్ వాల్, ఈచ్ వన్ స్పెషలైజెస్ ఆన్ ది ఈచ్ ఆఫ్ ది వాల్.
0: ఇంకో కొంత సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేసే వాళ్ళు కొంతమంది ఉంటారు.
1: దేర్ ఆర్ సమ్ దట్ స్పెషలైజ్ ఆన్ సెల్స్,
0: ఈ సెల్స్ మాత్రమే స్పెషలైజ్ చేస్తుంటే ఇంకోటి ఏమైనా వచ్చిందంటే వాడు ఎక్కడ ఇంకో డాక్టర్ దగ్గర పోవాలి.
1: యాజ్ దే స్పెషలైజ్ ఆన్ సెల్స్ ఇఫ్ దర్ ఇస్ ఎనీ కాంప్లికేషన్ దే హావ్ టు కన్సల్ట్ డిఫరెంట్ డాక్టర్.
0: నా ఉద్దేశం ఏంటంటే ఈ స్పెషలైజ్ అనేటువంటి దాన్ని హార్ట్ ను ముక్కలు ముక్కలు చేయకుండా హార్ట్ అంతా ఒకటిగా మనం స్పెషలైజ్ చేయాలి.
1: దేర్ఫోర్ స్వామిస్ ఒపీనియన్ ఇస్ దట్ ది స్పెషలైజేషన్ షుడ్ నాట్ లీడ్ టు ఫ్రాగ్మెంటేషన్ ఆఫ్ ది హార్ట్ ఇట్ షుడ్ యూనిఫై ది హార్ట్.
0: ఒక్కదాని నీవు సెల్స్ చూడగలవు.
1: You can see a cell.
0: కాని వాల్స్ పనిచేయలేదంటే నీవు ఇంకో డాక్టర్ నీవే పంపాలి.
1: బట్ వెన్ వాల్స్ డోంట్ ఫంక్షన్ యూ షుడ్ డైరెక్ట్ హిమ్ టు అనదర్
0: డాక్టర్. అయిపోయి కూడాను నీవు ఇంకొక డాక్టర్ దగ్గర పంపటము ఇది అవమానం కదా.
1: బీయింగ్ ఎ డాక్టర్ యువర్ సెల్ఫ్ యూ డైరెక్ట్ ది పేషెంట్ టు అనదర్ డాక్టర్ ఈజ్ ఇట్ నాట్ షేమ్ఫుల్.
0: కనుక నీవు డాక్టర్ హార్ట్ స్పెషలైజ్ చేశావు.
1: యూఆర్ స్పెషలిస్ట్ హార్ట్ స్పెషలిస్ట్.
0: అన్ని నీ చేతిలో పెట్టుకో.
1: ఎవ్రీథింగ్ యూ షుడ్ నో.
0: ఏ జబ్బు వచ్చినా నీవు నివారణ చేయడానికి పునుకో.
1: యూ షుడ్ బి ఏబుల్ టు క్యూర్ ఎనీ డిసీజ్.
0: ఆ రకమైనటువంటి దీని కింద ఉంటుండాలి.
1: You should be in that position.
0: స్పెషలైజ్ అనేటువంటిది చాలా జగత్తునే చాలా ఇది చేస్తూ వస్తుండాలి.
1: స్పెషలైజేషన్ ఇస్ స్పాయిల్ ఇన్ ద వరల్డ్ టుడే.
0: స్పెషలైజ్ అనేటువంటిది ఉండకూడదు.
1: దేర్ షుడ్ నాట్ బి స్పెషలైజేషన్.
0: జనరల్ అనేటువంటిది చేయాలి.
1: వన్ షుడ్ బి జనరల్ డాక్టర్.
0: దాంట్లో అన్నింటినీ ఎందుకు దీన్ని మనం ఆరితేరాలి.
1: బీయింగ్ ఎ జనరల్ డాక్టర్ యూ విల్ బి ఎన్ ఎక్స్పర్ట్ ఇన్ ఎవ్రీ ఏరియా.
0: ఇంకొకటి మన హార్ట్ మనకి ఎంత టీచ్ చేస్తుండదో చక్కగా యోచించేయండి.
1: యూ ఆల్సో థింక్ ఆఫ్ ద హార్ట్ దట్ గివ్స్ గుడ్ టీచింగ్.
0: కానీ మనం టైర్డ్ అయిపోతున్నాము.
1: బట్ వీఆర్ టైర్డ్.
0: మనం చాలా విసిగెత్తుతున్నాము.
1: వీఆర్ డిస్గస్టెడ్.
0: చాలా వీక్ అయిపోతుంటున్నాము.
1: వీ బికమ్ వీక్.
0: కానీ దేనివల్ల?
1: వై?
0: నిర్విరామ కృషి చేస్తున్నాము దానివల్ల మనకు టైర్డ్ అయిపోతున్నాము.
1: బికాజ్ వీ డూ వర్క్ కంటిన్యూస్లీ దేర్ ఫోర్ వీ గెట్ టైర్డ్.
0: మరే పిచ్చివాడా, నిర్విరామ కృషియే నీ యొక్క జీవితం యొక్క ప్రధానమైన లక్ష్యం అని హార్ట్ మనకు బోధిస్తుండాలి.
1: ది హార్ట్ టీచెస్ దిస్ లెసన్ ది కంటిన్యూస్ వర్క్ ఓన్లీ వెరీ ఇంపార్టెంట్ యువర్ లైఫ్ దట్ ఇస్ ద లెసన్ టాట్ బై ది హార్ట్.
0: కర్మానుబంధీని మనుష్యలోకే. మనుష్యులు ఇంతకుడు కర్మతో చేరినటువంటి వాడు.
1: ద హ్యూమన్ సొసైటీ ఇస్ బౌండ్ బై యాక్షన్.
0: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
1: ద బాడీ ఇస్ గిఫ్టెడ్ ఫర్ రైచియస్ యాక్షన్.
0: కనుకనే నీవు కర్మాచరణ కోసం నీవు జన్మించావు.
1: దేర్ ఫోర్ యూఆర్ బోర్న్ ఫర్ యాక్టివిటీ.
0: కర్మ చేయవలసినటువంటి నీ కర్తవ్యము.
1: యూ షుడ్ పెర్ఫార్మ్ యువర్ డ్యూటీ.
0: అంతేకాని టైర్డ్ అయిపోయినామని నీవు ఇమాజినేషన్ కు అవకాశం ఇవ్వకూడదు.
1: సో యూ షుడ్ నెవర్ ఇమాజిన్ దట్ యూఆర్ టైర్డ్
0: అని హార్ట్ మనకు బోధిస్తుండాలి.
1: ఇట్ ఈస్ ద లెసన్ టాట్ బై ది హార్ట్.
0: ఎట్లా?
1: హౌ?
0: హార్ట్ నిరంతరము కొడుతూనే ఉంటుండాలి, పనిచేస్తూ. దీనికి రెస్ట్ లేదు.
1: హార్ట్ బీట్స్ కంటిన్యూస్లీ, ఇట్ హాస్ నో రెస్ట్.
0: అయితే దానికి ఒక రెస్ట్ ఉంది.
1: బట్ ఇట్ టు హాస్ గాట్ ఎ రెస్ట్ టు సర్టెన్ ఎక్స్టెంట్.
0: టక్ టక్ టక్ టక్ టక్ టక్ ఈ టక్ టక్ రెండు టక్కులకు మధ్యలో ఒక రెస్ట్ ఉంటుండాలి. ఈ పనిచేసి ఈ బ్లడ్ కొంచెము బ్యాడ్ బ్లడ్ గా మారిపోతుండాలి.
1: బికాస్ ఆఫ్ కంటిన్యూస్ వర్క్ ద బ్లడ్ బికమ్స్
0: బ్యాడ్ బ్లడ్ అక్కడికి పోయి చేరుతుంది.
1: బ్యాడ్ బ్లడ్ రీచెస్ హార్ట్.
0: అక్కడ ఆ సెల్ ఫుల్ అయ్యేంత వరకు కూడా రెస్ట్ దానికి.
1: ద సెల్ విల్ బి అండర్ ద రెస్ట్ అంటిల్ ఇట్ ఇస్ ఫుల్.
0: ఫుల్ అయిన తక్షణమే తిరిగి ప్రారంభం చేస్తుంది.
1: ద మూమెంట్ ఇస్ ఫుల్ ఇట్ స్టార్ట్స్ వర్క్.
0: అక్కడ నుంచి పంప్ కొట్టి
1: దెన్ ఇట్ పంప్స్
0: లంగ్స్ కు పంపిస్తుండాలి.
1: ఇట్ సెండ్స్ టు లంగ్.
0: ఈ లంగ్స్ అంతా కూడా అక్కడ ప్యూరిఫై చేస్తుండాలి.
1: లంగ్స్ ప్యూరిఫై ద బ్లడ్.
0: ఆ ప్యూరిఫై చేసి మరొక వైపు దీనికి పంపిస్తుండాలి.
1: దెన్ ఇట్ విల్ సెండ్ టు అనదర్ సైడ్.
0: ఇవన్నీ కూడా దానికి రెస్టే.
1: ఆల్ దిస్ అమౌంట్స్ టు రెస్ట్.
0: ఈ రెస్ట్ లేకుండా పోలేదు.
1: దెర్ ఈస్ నో డౌట్.
0: నా పనిలోనే నాకు రెస్ట్ ఉండాలి అని చెప్తుండాలి ఈ హార్ట్.
1: ది హార్ట్ టీచెస్ యూ ద లెసన్ దట్ దేర్ ఇస్ రెస్ట్.
0: పిల్లలు కూడా నేను చెప్తుంటాను.
1: దట్స్ వాట్ స్వామి టెల్స్ టు స్టూడెంట్స్.
0: స్వామి, 4 గంటలకు లేచి రాత్రి 11 గంటలకు వరకు మేము చదువుతుంటాము, మాకు రెస్టే లేదే అనుకుంటారు.
1: దే టెల్ స్వామి వీ గెట్ అప్ ఎట్ 4 o'clock అండ్ రీచ్ 11 o'clock ఇన్ ద నైట్. వీ హావ్ నో రెస్ట్.
0: రెస్ట్ అంటే ఏమిటి?
1: వాట్ యు మీన్ బై రెస్ట్?
0: పడక వేసుకుని పండుకోవటం రెస్ట్.
1: ఈజ్ ఇట్ సింప్లీ టు లై డౌన్ ఆన్ ద బెడ్?
0: చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్.
1: స్వామి సేస్ చేంజ్ ఆఫ్ వర్క్ ఈజ్ రెస్ట్.
0: అదే విధంగానే ఇక్కడ చేంజ్ ఆఫ్ వర్క్ జరుగుతుంటుండాలి హార్ట్ లో.
1: సిమిలర్లీ ఇన్ ద హార్ట్ దేర్ ఇస్ చేంజ్ ఆఫ్ వర్క్.
0: ఈ యొక్క సెల్ ఫుల్ అయ్యేంత వరకు రెస్ట్ గా ఉంటుంది. అది అయితేనే మరి తిరిగి పంప్ కొడుతుంటుంది.
1: ద సెల్ విల్ బి అట్ రెస్ట్ అంటిల్ ఇట్ ఈస్ ఫుల్. దేర్ ఆఫ్టర్ ఇట్ పంప్స్ అప్.
0: కనుక ఇంత సూక్ష్మంగా జరిగిపోతుంటుండాలి.
1: ఇట్ హ్యాపన్స్ ఇన్ ఎ సటిల్ వే.
0: ఈ బ్లడ్ సెల్స్ ఒక్కొక్క చిన్న సెల్స్ లో కూడా ఎంతో పని జరుగుతుంటుండాలి.
1: ఇన్ బ్లడ్ సెల్స్ ఇన్ ఎవ్రీ మైన్యూట్ సెల్ దర్ ఇస్ లాట్ ఆఫ్ వర్క్ గోయింగ్ ఆన్.
0: ఎవరు కూడా ఈ యొక్క సృష్టి రహస్యాన్ని గుర్తించుకోలేరు.
1: నో వన్ కెన్ అండర్స్టాండ్ ద మిస్టరీ ఆఫ్ నేచర్.
0: బాడీ అంతా బ్లడ్ సెల్స్.
1: ద బాడీ ఇస్ ఫుల్ ఆఫ్ బ్లడ్ సెల్స్.
0: ఒక్క సెల్ లోపల ఏమిటిండదో అన్ని సెల్స్ లోపల కూడా అదే పవర్ ఉంటుండాలి.
1: వాట్ ఆల్ దట్ ఇస్ ప్రెసెంట్ ఇన్ ఎ సెల్ ఇస్ ప్రెసెంట్ ఇన్ అదర్ సెల్స్ ఆల్సో.
0: ప్యూరిఫై చేస్తుండాలి.
1: ఇట్ ప్యూరిఫైస్.
0: ఎంత దీన్ని యాక్షన్ చేస్తుండాలి.
1: ఇట్ ఆల్సో
0: తక్షణమే ఒకదానికి ఒకటి త్యాగం చేస్తుండాలి. త్యాగం చేస్తుండాలి.
1: ఈచ్ సెల్ సాక్రిఫైసెస్ ఫర్ ద అదర్.
0: ఈ త్యాగం అనేటువంటిది మానవునికి బోధన చేస్తుండాలి.
1: ద లెసన్ ఆఫ్ సాక్రిఫైస్ ఇస్ టాట్ టు హ్యూమానిటీ.
0: ఆ త్యాగం చేసినప్పుడే మనకు క్షేమం చేకూరుతుండాలి.
1: వెన్ వి సాక్రిఫైస్ ది వెల్ఫేర్ ఇస్ ఎన్షోర్డ్.
0: నా చేయి ఉంది ఇక్కడ, బ్లడ్ సర్క్యులేషన్ జరుగుతుండాలి.
1: దేర్ ఇస్ బ్లడ్ సర్క్యులేషన్ దేర్ ఇన్ ద హ్యాండ్.
0: క్షణానికి ఇక్కడ బ్లడ్ దాన్ని వదిలిపెట్టి పోతుండాలి, త్యాగం చేస్తుండాలి.
1: ద మూమెంట్ After the moment the blood leaves that place, it sacrifices.
0: అది త్యాగం చేయకుండా బ్లడ్ అక్కడే గిరిపితే బాయిల్ ఏర్పడిపోతుంది.
1: If it does not sacrifice, the blood clots, you find the boil there.
0: అది మనకు రోగంగా రూపొందుతుంది.
1: That becomes the disease.
0: త్యాగం వల్ల ఎంత క్షేమం జరుగుతుంది.
1: Only out of sacrifice there will be security.
0: మన జీవితం అనేటువంటిది ముందుకు నడచాలనుకుంటే త్యాగం త్యాగం త్యాగం.
1: If we go ahead in life, the sacrifice is necessary.
0: న కర్మణాం న ప్రజయా ధనేన త్యాగేనైకి అమృతత్వ మానసు.
1: No action, no society, no position, no wealth would ensure this eternity other than sacrifice.
0: Amrutatva manasahu.
1: It's only sacrifice. It takes you to eternity.
0: Immortality.
1: What is the way to immortality? What is the way to immortality?
0: Removal of immoralities is the only way to immortality.
1: Removal of immorality is the only way to immortality.
0: Immoralities manam pogottukovali.
1: We should get rid of immorality.
0: Manamu పిల్లలంతా బాగా తెలుసు స్విమ్మింగ్ నేర్చుకుంటుంటారు.
1: స్టూడెంట్స్ నో దిస్, దే లెర్న్ స్విమ్మింగ్.
0: ఒక స్విమ్మింగ్ పూల్ లో పడతారు,
1: జంప్ ఇన్ టు ద స్విమ్మింగ్ పూల్.
0: కానీ ముందు జలమును వెనుకు నెట్టినప్పుడే నీవు ముందుకు పోతావు.
1: వెన్ యూ పుష్ ద వాటర్ బిహైండ్ యూ విల్ బి ఏబుల్ టు గో అహెడ్.
0: అది పుష్ చేయకుండా ఉంటే నీవు ఉన్న చోటే ఉంటావు.
1: ఇఫ్ యూ డోంట్ పుష్ వాటర్ లైక్ దాట్ యూ విల్ రిమైన్ దేర్ వేర్ యు ఆర్.
0: మనం నెట్టుతూ పోవాలి, అదే త్యాగం చేస్తూ రావాలి.
1: వెన్ యూ పుష్ బిహైండ్ ద వాటర్ దాట్ ఇస్ సాక్రిఫైస్.
0: మంచి కానీ చెడ్డ కానీ,
1: ఎదర్ గుడ్ ఆర్ బ్యాడ్,
0: అన్నిటి త్యాగం చేయాలి.
1: ఎవ్రీథింగ్ యూ హావ్ టు సాక్రిఫైస్.
0: మన శరీరంలో ఎంత గొప్ప ఫంక్షన్ చేస్తుందో అది యోచించేయండి.
1: వాట్ గ్రేట్ టాస్క్ ఇస్ అండర్టేకింగ్ బై ద బాడీ, థింక్ ఆఫ్ దిస్.
0: మనము భుజిస్తున్నాం,
1: వీ ఈట్, వీ టేక్ ఫుడ్.
0: ఇది ఏది కూడా సెల్ఫ్లెస్ గా పనిచేస్తున్నాయి.
1: ఎవ్రీథింగ్ వర్క్ సెల్ఫ్లెస్లీ.
0: ఈ సెల్ఫ్లెస్ అనేది దానికి ఈ పంచేంద్రియ యొక్క తత్వాన్ని చక్కగా ఉదాహరణగా తీసుకోవాలి.
1: ది సెల్ఫ్లెస్నెస్ వీ షుడ్ అండర్స్టాండ్ టేకింగ్ ది బాడీ.
0: ఈ టంబ్లర్ లో ఒక జ్యూస్ ఉంటుండాలి.
1: ఇన్ దిస్ టంబ్లర్ దిస్ జ్యూస్ హియర్.
0: కానీ ఆ జ్యూస్ యొక్క టేస్ట్ ఈ టంబ్లర్ కు తెలియదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఈస్ నాట్ రియలైజ్డ్ బై ద టంబ్లర్.
0: దానిలో ఒక స్ట్రా వేస్తాం.
1: వీ పుట్ ఎ స్ట్రా దేర్ ఇన్ ద టంబ్లర్.
0: ఈ స్ట్రా వేసేసి దాని నోట్లో పెట్టుకుంటాం.
1: త్రూ ది స్ట్రా అండ్ యూ కీప్ ఇట్ దేర్ ఇన్ యువర్ మౌత్.
0: స్ట్రా ద్వారా మనం ఈ జ్యూస్ లోపల పీల్చుకుంటున్నాము.
1: త్రూ ద స్ట్రా యూ సిప్ ది జ్యూస్.
0: కానీ ఆ యొక్క జ్యూస్ యొక్క టేస్ట్ స్ట్రా కూడా తెలియదు.
1: ద టేస్ట్ ఆఫ్ ది జ్యూస్ ఈస్ నాట్ నోన్ టు ద స్ట్రా.
0: నాలుగు మాత్రమే తెలుస్తుంది.
1: ఇట్స్ ఓన్లీ ద టంగ్ ద టేస్ట్.
0: నాలుగు టేస్ట్ చేస్తుంది కానీ తాను ఎంజాయ్ చేయటం లేదు.
1: టంగ్ మియర్లీ టేస్ట్ బట్ ఇట్ డజంట్ ఎంజాయ్.
0: అయ్యో ఇది తీయగుంటుంది అది అని లోపలికి జఠరాగ్ని పంపుతుంది.
1: ద టంగ్ ఎంజాయ్స్ ఇట్ టేస్ట్, ఫైండ్స్ ఇట్ స్వీట్ అండ్ సెండ్స్ ఇట్ ఇన్ ది స్టమక్.
0: ఏమైనా సరైన టేస్ట్ లేకపోతే తీసి బయటకు పంపించేస్తుంది.
1: ఇఫ్ ది టేస్ట్ ఈస్ నాట్ గుడ్ ఇట్ వామిట్స్.
0: తాను టేస్ట్ చూస్తున్నది కానీ అనుభవించటం లేదు.
1: ఇట్ మియర్లీ టేస్ట్, ఇట్ డజంట్ ఎంజాయ్ ఎక్స్పీరియన్స్.
0: అదే విధంగానే
1: సిమిలర్లీ
0: మన హార్ట్ ఒక టంబ్లర్.
1: ద హార్ట్ ఈస్ ఎ టంబ్లర్.
0: దీంట్లో లైఫ్ అనేటువంటి జ్యూస్ ఉంటుండాలి.
1: దేర్ ఇస్ ది జ్యూస్ ఆఫ్ లైఫ్.
0: కానీ ఆ హార్ట్ కి ఏమి తెలియదు.
1: ద హార్ట్ డజంట్ నో దాట్.
0: దాంట్లో పైప్స్ అనేటువంటి ఇంత కూడా స్ట్రాలు వేస్తున్నాయి.
1: ఇట్ పుట్స్ ద స్ట్రాస్ ఆఫ్ పైప్
0: సర్వత్రా కూడా సప్లై చేస్తుంటుండాలి.
1: ఇట్ సప్లైస్ ఆల్ ఓవర్.
0: కానీ ఆ పైప్స్ కూడా తెలియదు.
1: బట్ ద పైప్స్ డోంట్ నో దిస్.
0: కానీ బుద్ధి అది టేస్ట్ చేస్తుంటది.
1: ది ఇంటెలెక్ట్ టేస్ట్.
0: ఇస్ ఇట్ గుడ్ ఆర్ బ్యాడ్, ఇస్ ఇట్ రైట్ ఆర్ రాంగ్, డిస్క్రిమినేషన్ చేస్తుంది.
1: ఇట్ డిస్క్రిమినేట్స్ వెదర్ ఇట్స్ గుడ్ ఆర్ బ్యాడ్, రైట్ ఆర్ రాంగ్.
0: చేస్తుంది కానీ తాను కూడా ఎంజాయ్ చేయదు.
1: ఇట్ డస్ బట్ ఇట్ డజంట్ ఎంజాయ్.
0: దానంత లైఫ్ సోర్స్ దానికి పంపిస్తుంది.
1: ఇట్ సెండ్స్ టు ది లైఫ్ ఫోర్స్.
0: అదే సోర్స్, నాట్ ఫోర్స్.
1: దట్ ఈస్ ది సోర్స్ అండ్ నాట్ ఫోర్స్.
0: బయట నుంచి వచ్చేటువంటిది ఫోర్స్.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ అవుట్ సైడ్ ఇస్ ఫోర్స్.
0: లోపల నుంచి వచ్చేది సోర్స్.
1: దట్ విచ్ కమ్స్ ఫ్రమ్ విదిన్ ఇస్
0: సోర్స్. కోసం మన జీవితాన్ని అర్పితం చేయాలి.
1: వీ షుడ్ థింక్ ఆఫ్ ది సోర్స్.
0: అదే స్ప్రింగ్.
1: దట్ ఈస్ ద స్ప్రింగ్.
0: ఆ స్ప్రింగ్ కి ఏమాత్రం కూడా అడ్డు ఉండదు.
1: దేర్ షుడ్ నాట్ బి ఎనీ అబ్స్టకల్ టు ద స్ప్రింగ్.
0: అదే దైవం యొక్క సృష్టి యొక్క రహస్యం.
1: దట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ God's nature.
0: ఎన్ని రకమైనటువంటి సెల్స్, ఎన్ని రకమైనటువంటి నర్వ్స్, ఎన్ని రకమైనటువంటి ఇవి ఎంత పని చేస్తున్నాయి.
1: The cells and the nerves work in many ways.
0: ఒక తట్టు మజిల్స్ పెంచుతుండాలి.
1: They develop muscles on one hand.
0: నర్వ్స్ కింద స్ట్రెంగ్త్ ఇస్తుండాలి.
1: It offers strength to the nerves.
0: ఒకటి పంచేంద్రియం కూడా ప్రకటింపజేస్తుండాలి.
1: All the five senses are expressed.
0: కన్నులను చూపుతుండాలి.
1: The eyes watch.
0: చూస్తుండాలి. నాలుకు రుచిస్తుంటుండాలి.
1: The eyes see.
0: అంతా కూడా
1: ఒక
0: డివైన్ సోర్స్.
1: All these things are obtained out of the divine source.
0: అది ఎవ్వరు కూడాను చెప్పలేరు.
1: No one can explain.
0: కానీ ఈనాటి మానవులంతా వైజ్ఞానికులంతా కూడాను ఇది లా ఆఫ్ నేచర్ అంటున్నారు.
1: But the human beings and scientists today call it as law of nature.
0: ఈ లా అనేటువంటిది ఎక్కడి నుంచి వచ్చింది?
1: Where from you got this law?
0: ఈ లా నిర్ణయకర్త ఒకరు ఉన్నారు కదా.
1: There's one that has decided this law.
0: ఇది ఒక టంబ్లర్ ఉంటుండాలి, దీన్ని ఎవరు చేసిన వాడు ఒకటి ఉన్నాడు కదా.
1: It is a tumbler. There's certainly one that made this tumbler.
0: ఈ వెండి రెడీమేడ్ టంబ్లర్ గా రాలేదు.
1: This silver tumbler has not come on its own.
0: Silver, Bhagavad Srishti.
1: The silver is God's creation.
0: The tumbler, goldsmith Srishti.
1: The tumbler is the creation of the goldsmith.
0: Karuka deeniki prapanchamlo kudanu water and mud. Ee rendu kudanu Bhagavad Srishti.
1: In the world, the water and the mud are God's creation.
0: Kani water mud rendu mix chesi potter create potter chestunnadu.
1: The water and mud are mixed by the potter, made into a pot and the clay.
0: Potaku srishtikarta potter.
1: The creator of the pot is the potter.
0: కానీ పంచభూతములకు సృష్టికర్త భగవంతుడు.
1: The five elements are created by God.
0: ఇంకొకరు ఈ విధమైనటువంటి సృష్టిని చేయలేరు.
1: నో వన్
0: కానీ మానవత్వంలోని ప్రాకృతమైనటువంటి యొక్క శక్తులను ఎక్కువ వినియోగం చేస్తున్నారు.
1: బట్ మ్యాన్ రిలైస్ ఆన్ ది ఫిజికల్ ఫ్యాకల్టీస్ మోర్.
0: అయితే ఈ ప్రాకృతమైనటువంటి రెండు శక్తులు కూడా ఉపయోగంగానే ఉంటున్నాయి.
1: హౌఎవర్ ది సెక్యులర్ ఫిజికల్ ఫోర్సెస్ ఆర్ ఆల్సో నీడెడ్.
0: వైజ్ఞానికుడు సుఖాన్ని కోరినటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు.
1: ద సైంటిస్ట్ హూ ఇస్ ఆఫ్టర్ కన్వీనియన్స్ డిస్కవర్స్ ఏరోప్లేన్.
0: ధైర్య సాహసంతో ఉన్నటువంటి వాడు ఏరోప్లేన్ కనిపెడుతుంటాడు.
1: ద మ్యాన్ విత్ వేలర్ అండ్ కరేజ్ డిస్కవర్స్ ఏరోప్లేన్.
0: కానీ భయంగా ఉన్నటువంటి వారు హెలికాప్టర్ దాంట్లో నుంచి పారాచ్యూట్ నుంచి కనిపెడతాడు.
1: ద వన్ హూ ఇస్ ఫియర్ స్ట్రికెన్ డిస్కవర్స్ పారాచ్యూట్ టు డ్రాప్ డౌన్.
0: బలహీనుడు పారాచ్యూట్ కనిపెడుతున్నాడు, ధైర్యవంతుడు ఏరోప్లేన్ కనిపెడుతున్నాడు.
1: ద మ్యాన్ ఆఫ్ కరేజ్ డిస్కవర్స్ ఏరోప్లేన్. ద మ్యాన్ అవుట్ ఆఫ్ ఫియర్ డిస్కవర్స్
0: పారాచ్యూట్. ఉపయోగములే
1: బోత్ ఆర్ ఆఫ్ ఇమెన్స్ యూజ్.
0: అయితే ఒకటి ప్రమాదమును తప్పించేటువంటిది, ఒకటి ప్రమాదం పుట్టించేటువంటిది.
1: వన్ లీడ్స్ టు ద డేంజర్, ద అదర్ వన్ హెల్ప్స్ యూ టు కమ్ అవుట్ ఆఫ్ ద డేంజర్.
0: మనం ప్రమాదమును తప్పించేటువంటి యొక్క దీని కింద మనం తగిన ప్రయత్నం చేయాలి.
1: వి షుడ్ మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు బి అవుట్ ఆఫ్ డేంజర్.
0: మనం ఎప్పుడు కూడా నిరాశకు చోటు ఇవ్వకూడదు.
1: వి షుడ్ నెవర్ బి ఫ్రస్ట్రేటెడ్ ఎట్ ఎనీ టైం.
0: నమ్మినా నమ్మకపోయినా నా యొక్క విషయంలో మీకు చెప్తున్నాను.
1: వెదర్ యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్, స్వామి ఇస్ టెలింగ్ ఆఫ్ హింసెల్ఫ్.
0: నాకు ఏ వరీ కూడా లేదు.
1: స్వామి హాస్ నో వరీ.
0: పెద్ద హాస్పిటల్ కడుతున్నామే.
1: Such a big hospital is built.
0: జోగారావు చెప్పేవాడు.
1: జోగారావు యూస్
0: స్వామి ఇంత పెద్ద ప్లాన్ వేశామే, మన బ్యాంకులో డబ్బు లేదే, ఎట్టి ఇది అవుతుంది, ఏమి చెబుతుంది అని చాలా భయపడేటువంటి వాడు.
1: జోగారావు యూస్ టు సే వీ డిసైడ్ ఎ వెరీ బిగ్ ప్లాన్, దేర్ ఇస్ నో మనీ ఇన్ ద బ్యాంక్, హౌ డు వీ డూ దాట్.
0: మనం చేసేది మంచి కార్యము.
1: వాట్ ఎవర్ వీ డూ ఇస్ గుడ్ థింగ్.
0: మనం పరోపకార నిమిత్తమే మనం పాటుపడుతున్నాం.
1: వీఆర్ వర్కింగ్ ఫార్
0: నో ఎనీ సెల్ఫిష్ ఇన్ మీ.
1: దేర్ ఇస్ నో సెల్ఫిష్నెస్ ఇన్ స్వామి.
0: కనుక అంత కూడా ప్రపంచం కోసం చేస్తున్నాము.
1: ఎవ్రీథింగ్ ఇస్ డన్ ఫర్ ద వరల్డ్.
0: నువ్వు ఈ బలహీనతకు చోటు ఇవ్వద్దు.
1: డోంట్ గివ్ స్కోప్ ఫర్
0: సక్సెస్. జరుగుతుంది.
1: ఇట్ ఇస్ బౌండ్ టు హ్యాపన్.
0: ఆ కాన్ఫిడెన్స్,
1: దట్ కాన్ఫిడెన్స్,
0: ఆ కాన్ఫిడెన్స్ అనేటువంటిది ఉన్నప్పుడు ఎప్పుడు వస్తుంది? మనము మంచి కార్యం చేయడానికని సత్సంకల్పం వచ్చినప్పుడు ఈ కాన్ఫిడెన్స్ వస్తుంది.
1: వెన్ యూ గెట్ దట్ కాన్ఫిడెన్స్, వెన్ యూ హావ్ గాట్ గుడ్ థాట్స్, ద గుడ్ విల్, యూ విల్ హావ్ ద కాన్ఫిడెన్స్.
0: ఇది టంబ్లర్.
1: Here is a tumbler.
0: దీంట్లో హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలి.
1: Here there is half cup of water.
0: తృప్తికరంగా జీవించడానికి ప్రయత్నం చేసేటువంటి మానవుడు హాఫ్ కప్ వాటర్ ఉంటుండాలని ఆనందిస్తాడు.
1: A man with satisfaction will feel very happy because the tumbler is half full of water.
0: తృప్తి లేనటువంటి వాడు అయ్యో హాఫ్ ఎంప్టీగా ఉంది అనుకుంటాడు.
1: The dissatisfied fellow says that the tumbler is half empty.
0: కనుక మనం ఎంటీకి మనం చోటు ఇవ్వకూడదు.
1: సో వీ షుడ్ నాట్ గివ్ స్కోప్ ఫర్ ఎంప్టీనెస్.
0: ఒక డ్రాప్ ఆఫ్ వాటర్ అయినా కూడా మనం సంతృప్తి పడాలి.
1: వీ షుడ్ బి సాటిస్ఫైడ్ ఈవెన్ విత్ ద డ్రాప్ ఆఫ్ వాటర్.
0: ఆ విధమైనటువంటి తృప్తి ఉండినప్పుడు ఎంత పని అయినా మనం చేయొచ్చు.
1: విత్ దట్ సాటిస్ఫాక్షన్ వీ కెన్ అకంప్లిష్ ఎనీథింగ్.
0: చాలా మంది డాక్టర్స్ అంతా నిన్నటి దినం కూడాను చాలా రిపోర్ట్ చెప్పారు. ఇది ఎట్ట సాధ్యమవుతుంది, ఎట్ట సక్సెస్ అవుతుంది, ధనం కావాలి, ఎంతో ఏం చెయ్యాలి, మనం అంతా నూతనమైనటువంటి యొక్క పనిముట్లంతా కొనాలి, మనం లోన్ తీసుకుంటాం, లోన్కంతా ఇంట్రెస్ట్ కట్టాలి, ఇంట్రెస్ట్ తర్వాత ఇంకా మనం సంపాదించేది ఏమిటి అని అనేక డౌట్స్ కింద వాళ్ళు కొంత ప్రబోధించు వచ్చారు.
1: మెనీ డాక్టర్స్ సబ్మిటెడ్ ఇన్ ద రిపోర్ట్ యెస్టర్డే ఎక్స్ప్రెస్ దేర్ డౌట్స్. Lot of money is to be spent. There's lot of expenditure here. Even if you take the loan, interest has got to be paid.
0: Kaakunda ee naati doctors yokka paristhiti kuda chaala paapam kashta sthitilo untundadi.
1: The position of doctor is also difficult to a certain extent.
0: Okka seat kavalante 10 lakhs manam kattali.
1: For one medical seat one has to pay 10 lakhs.
0: ఈ 10 లాక్స్ మనం డొనేషన్ ఇచ్చిన తర్వాత ఇంకా ఈ 5 సంవత్సరం జరిగేదానికి తిరిగి ఒక 5 లాక్స్ అయిపోతుంది.
1: After paying 10 lakhs as capitation, one has to pay 5 lakhs to pass the exam.
0: 15 lakhs kudutu thanu pass chesin tarvata sampayinchalu kada.
1: He has to earn 15 lakhs which he has spent for his study.
0: Vaani manasulo ade untuntadi, nenu 15 lakhs spend chesanu, dani ettaina sampadinchali.
1: All this is there in his mind. I spent 15 lakhs to study this. I should earn it back. It's quite natural.
0: తల్లిదండ్రులు ఏ అప్పులో ఏ సప్పులో చేసి వీనికి చీటిప్పించారు.
1: పేరెంట్స్ బారోడ్ మనీ అండ్ దెన్ ఎడ్యుకేటెడ్ హిమ్.
0: ఆ వరిని కొంచెం తప్పించుకోవడానికి సహజంగానే వస్తుంటారు.
1: టు గెట్ హింసెల్ఫ్ ఫ్రీ ఫ్రమ్ వరీ హీ ఎర్న్స్.
0: కనుక ఈ తప్పు ఎలాంటిది?
1: వాట్ సార్ట్ ఆఫ్ ఎ మిస్టేక్ ఇస్ దాట్?
0: అనగా ఇక్కడ మరికొన్ని కొన్ని సర్దుబాటు చేయాలి.
1: హియర్ వీ హావ్ టు మేక్ సమ్ అడ్జస్ట్మెంట్.
0: ఈ మెడికల్ కాలేజీ లోపల,
1: ఇన్ మెడికల్ కాలేజెస్,
0: ఎవడో ఒకరు 10 లక్షలు ఇస్తే వాడంతా కూడా చేర్చుకోకూడదు.
1: వీ షుడ్ నాట్ అడ్మిట్ ఎనీ వన్ హూ పేస్ 10 లాక్స్.
0: దానికి అర్హుడైనటువంటి వాడినే చేర్చుకోవాలి.
1: వీ హావ్ టు అడ్మిట్ ఎలిజిబుల్ వన్.
0: ఆ శక్తి, ఆ యొక్క కెపాసిటీ, ఆ విధమైనటువంటి ఇంట్రెస్ట్, ఆ విధమైనటువంటి నాలెడ్జ్ ఉన్నటువంటి వాడిని చేర్చుకోవాలి.
1: వీ హావ్ టు అడ్మిట్ ద వన్ విత్ దట్ కెపాసిటీ, విత్ దట్ నాలెడ్జ్ అండ్ ది
0: ఇంట్రెస్ట్. అలాంటి వాడు అభివృద్ధి వచ్చినప్పుడు చాలా బాగుపడతాడు.
1: వెన్ సచ్ పీపుల్ ఆర్ అడ్మిటెడ్ దే విల్ సర్టన్లీ బి గుడ్.
0: ఈనాడు అట్టివి జరగటం లేదు.
1: సచ్ థింగ్స్ ఆర్ నాట్ హ్యాపెనింగ్ టుడే.
0: లాక్స్ అయినా ఇవ్వాలి, రికమెండేషన్ అయినా కావాలి.
1: ఐదర్ దే షుడ్ పే లాక్స్ ఆర్ షుడ్ హ్యావ్ రికమెండేషన్.
0: వాడు ఎన్ని 5 సంవత్సరంలో పాస్ కావాల్సినటువంటి వాడు 12 సంవత్సరాలు తీసుకుంటాడు.
1: ద వన్ హూ హాస్ టు గెట్ త్రూ ది ఎగ్జామినేషన్ 5 ఇయర్స్, హీ విల్ టేక్ 12 ఇయర్స్.
0: అలాంటి వాడిని చదివించి ప్రయోజనం ఏమిటి?
1: వాట్ ఇస్ ది ఫన్ ఆఫ్ ఎడ్యుకేటింగ్ సచ్ ఎ ఫెలో?
0: కనుక ఈ ఎడ్యుకేషన్ విషయంలో కూడా మనం క్వాలిటీని కోరాలి కానీ క్వాంటిటీని చేరుకోవచ్చు.
1: సో ఇన్ రెస్పెక్ట్ ఆఫ్ ఎడ్యుకేషన్ వీ షుడ్ థింక్ ఆఫ్ క్వాలిటీ అండ్ నాట్ క్వాంటిటీ.
0: కాలం లోపల ఎంతో శ్రమ పడేటువంటి వాళ్ళు.
1: ఇన్ ఓల్డెన్ డేస్ దే యూస్ టు వర్క్ హార్డ్.
0: 18 అవర్స్ డేకి 18 అవర్స్ చదివేటువంటి వాడు మెడికల్.
1: The medical graduate used to study for 18 hours in the olden days.
0: కానీ వాడు చక్కగా ఉత్తీర్ణుడు కాదు.
1: Unless they study, they never pass.
0: కానీ దురదృష్టవశాత్తు ఈనాడు,
1: but unfortunately today,
0: చదవనక్కర్లేదు.
1: They don't need to read.
0: పాస్ అవుతుంటాడు.
1: They are sure to pass.
0: ఇలాంటి డాక్టర్స్ రావటం వల్లే దేశంలో చాలా ప్రమాదం ఏర్పడుతుంది.
1: Because of such doctors, there's great danger.
0: అందరూ అట్ట కాదు, చాలా మంచి వారు ఉంటున్నారు.
1: All are not like that. There are many, many good people.
0: కనుక మన డాక్టర్స్ అంతా ఇప్పుడు చేయవలసిన పని ఏమిటంటే,
1: సో వాట్ ఈస్ ఇట్ దట్ ఈస్ టు బి డన్ బై అవర్
0: డాక్టర్? ఇలాంటి దాన్ని అంతా కొంచెం చక్క చేయాలి.
1: దే షుడ్ రెక్టిఫై సచ్ డిఫెక్ట్స్.
0: ప్రభుత్వం కొంచెం ఒత్తిడి తెచ్చి ప్రభుత్వం ద్వారా కూడా ఇవన్నీ కొన్ని మార్పులు తెప్పించాలి.
1: దే షుడ్ బ్రింగ్ ప్రెషర్ ఆన్ ద గవర్నమెంట్ అండ్ బ్రింగ్ చేంజ్.
0: మీ డ్యూటీ,
1: దట్ ఈస్ యువర్ డ్యూటీ.
0: అప్పుడే దేశం బాగుపడుతుంది.
1: దెన్ కంట్రీ విల్ బి ప్రాస్పరస్.
0: ఇప్పుడు ఇన్ని హాస్పిటల్ కూడా మనకు అక్కర్లేదు.
1: వీ డోంట్ నీడ్ మెనీ హాస్పిటల్స్.
0: ఎంత సులభంగా మనం ట్రీట్మెంట్ చేయొచ్చు.
1: యూ కెన్ ట్రీట్ ఈజీలీ.
0: నా ఉద్దేశము, మీరు ధనం కోసం మీరు పాటు పడకండి, బాధపడకండి.
1: స్వామి ఒపీనియన్ ఇస్ యూ డోంట్ నీడ్ టు బాదర్ అబౌట్ ద మనీ.
0: ప్రేమతో మీ యొక్క పేషెంట్ ను, డ్యూటీ ఇస్ గాడ్, డ్యూటీ ఇస్ గాడ్ అని ప్రేమతో మీరు చేయండి.
1: యూ ట్రీట్ యువర్ పేషెంట్ ఫుల్ ఆఫ్ లవ్, ద డ్యూటీ ఇస్ గాడ్.
0: ఈ లవ్ అనేటువంటిది కూడా ఏదో ఒకటి పుచ్చుకునేటువంటి యొక్క దీంతో కాదు. గివ్ అండ్ టేక్, గివ్ అండ్ టేక్.
1: దిస్ లవ్ ఇస్ నాట్ మియర్లీ టు టేక్, ఇట్ షుడ్ బి గివ్ అండ్ టేక్.
0: నీవు దానికి ఛార్జెస్ చేయి.
1: యూ కెన్ చార్జ్,
0: కానీ చేసే సమయంలో ప్రేమతో చేయి.
1: బట్ వైల్ డూయింగ్ ఇట్ డూ ఇట్ విత్ లవ్.
0: ఇది సరైనటువంటి మార్గంగా ఉంటుంటారు.
1: దిస్ ఇస్ ది కరెక్ట్ పాత్.
0: అన్ని కేసులు కూడా సక్సెస్ అవుతాయి.
1: ఆల్ కేసెస్ ఆర్ బౌండ్ టు బి సక్సెస్.
0: మన ప్రేమను పట్టే పేషెంట్ కూడా చాలా ఆనందిస్తారు.
1: బేసింగ్ ఇన్ అవర్ లవ్ ద పేషెంట్స్ ఆల్సో విల్ బి హ్యాపీ.
0: కనుక మనము స్టార్ట్ ది డే విత్ లవ్, స్పెండ్ ది డే విత్ లవ్, ఫీల్ ది డే విత్ లవ్, ఎండ్ ది డే విత్ లవ్. దిస్ ఇస్ ది వే. ఈ రకమైన ప్రేమతో మనము జీవితాన్ని గడపాలి.
1: వీ షుడ్ లీడ్ అవర్ లైఫ్ విత్ సచ్ లవ్.
0: కానీ కొంతమంది పాపం చాలా శ్రమపడి చాలా టైర్డ్ అయిపోతారు.
1: But many people work hard and they are tired.
0: అది నిజమే. దానికి తగిన విశ్రాంతి కూడా ఉంటుండాలి.
1: They need rest also.
0: మన అమెరికన్ డాక్టర్ చెప్పాడు.
1: The American doctor said.
0: స్వామి చెప్పిన దాన్నంతా కోట్ చేశాడు.
1: He quoted Swami profusely.
0: మనం మంచి మాటలు మాట్లాడాలి.
1: We should speak.
0: You cannot always oblige, you can speak always obligingly.
1: You cannot always oblige, you can talk obligingly.
0: మనము ఆ విధంగానే మనం మాటలు మంచిగా చెప్పాలి.
1: We should make use of good words.
0: మనము చేసే పనులు కూడా ప్రేమతో చెయ్యాలి.
1: వీ షుడ్ యాక్ట్ విత్ లవ్.
0: ఒక్కతూరి డాక్టర్ ని చూసేటప్పటికే అతను నవ్వుతుంటే పేషెంట్ కూడా చాలా శాంతిగా ఉంటాడు.
1: యాజ్ ద డాక్టర్ అప్రోచెస్ విత్ ఎ స్మైల్ ద పేషెంట్ విల్ హ్యావ్ ఆల్ పీస్.
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: మీరు ఇంతింత ప్రదేశాల నుంచి ఇంత శ్రమలు పడి ఇంతెంతో దూరం నుంచి ఇచ్చి ఇక్కడ చేరారు.
1: యు హావ్ కమ్ ఫ్రమ్ ఫార్ ఆఫ్ ప్లేసెస్.
0: కాన్ఫరెన్స్ అనేటువంటిది కానీ ప్రపంచంలో ఎన్నో జరుగుతూ ఉన్నాయి.
1: దర్ ఆర్ మెనీ కాన్ఫరెన్సెస్ ఇన్ ద వరల్డ్,
0: మెనీ సింపోజియం,
1: వేరియస్ సింపోజియా.
0: కానీ జరుగుతుండాలే, కానీ అక్కడ నిర్ణయించినటువంటి ఒక్కటైనా కూడా ముందు ఆచరించడానికి ప్రయత్నించడం లేదు.
1: దో దే టేక్ ప్లేస్ నాట్ ఈవెన్ వన్ డిసిషన్ ఈజ్ ఇంప్లిమెంటెడ్.
0: మనది అట్ట కాదు.
1: అవర్ షుడ్ బి లైక్ దాట్.
0: మీరందరూ పూర్తి పూర్ణ హృదయలే వచ్చారు ఇక్కడే.
1: యు హావ్ కమ్ హోల్ హార్టెడ్లీ.
0: ఇక్కడ మనం నిర్ణయించుకున్నటువంటివన్నీ కూడా మనము ఆచరణలో పెట్టడానికి ప్రయత్నించాలి.
1: ఆల్ అవర్ డెసిషన్స్ షుడ్ బి ఇంప్లిమెంటెడ్.
0: ఏ విధమైనటువంటి భావాలతో మీరు ఇక్కడికి వచ్చి చేరారో అదే భావాలతో మీరు వెనుకపోతే ప్రయోజనం ఏమిటి?
1: If you return back with the same feelings as you have come here, what is the use?
0: Akala avutundadi.
1: We are hungry.
0: Hotel ku povalani hotel ku poyinaavu.
1: You go to the hotel.
0: Hotel ku poyinatundi vaadu nee aakalanu teerchukoni aanandanga raavali kaani akkadi nunchi kuda tirigi aakalatone vaste nee hotel poi prayojanam enti?
1: If you go to the hotel, you should appease your hunger, you should eat. If you are still hungry, what is the fun of going to the hotel?
0: Kanuka akkada poi prayojanam ledu.
1: There is no use in going to the hotel.
0: Adhe vidhamgane manam conference ku vachamu.
1: Similarly, we have come to the conference.
0: Innu telusukovalani vachamu.
1: We have come here to know many things.
0: Innu ప్రబోధించాలని వచ్చాము.
1: We have come here to teach many things.
0: వచ్చిన వారం వచ్చినట్టుగా పోతే ప్రయోజనం లేదు.
1: If we return as we have come,
0: ఇక్కడి నుంచి ఏదైనా ఒక మంచి సరుకును మీరు తీసుకుని పోవాలి.
1: You have to carry with you good stuff.
0: అది మీ ఎంకరేజ్మెంట్ తీసుకుని పోవాలి.
1: You should have this encouragement.
0: ఇది మీ యొక్క ఆనందము.
1: This, here lies your bliss.
0: ఈ ఆనందంతో ఎంతైనా మనం సాధించవచ్చు.
1: With this happiness you can accomplish anything.
0: కనుక మీరు ఆనందంతో వెళ్లి
1: you return happily.
0: మీరు చెప్పినటువంటి యొక్క ఇవన్నీ కూడాను అడ్వైజర్స్ అంతా కూడాను చాలా ఉత్తమమైనటువంటివి.
1: ఆల్ అడ్వైజర్స్ ఆర్ గుడ్.
0: మీ అనుభవాలు కూడా చాలా ఉత్తమమైనటువంటివి.
1: యువర్ ఎక్స్పీరియన్సెస్ ఆల్సో ప్రెటీ గుడ్.
0: ఇలాంటి ఎక్స్పీరియన్స్ డాక్టర్స్ రావటం చాలా అదృష్టము.
1: ఇట్స్ ఎ గుడ్ లక్ టు హ్యావ్ ఎక్స్పీరియన్స్ డాక్టర్స్.
0: అలాంటి గొప్ప గొప్ప వారందరూ కూడా వచ్చి
1: సచ్ గ్రేట్ డాక్టర్
0: మా ఆసుపత్రి విషయం లోపల చాలా సలహాలంతా ఇచ్చి
1: దే గివ్ మెనీ అడ్వైజెస్ టు అవర్ హాస్పిటల్.
0: ఎన్నో విధమైనటువంటి యొక్క పూర్వం ఉన్నత స్థితికి తెప్పించడానికి తగినటువంటి యొక్క అభిప్రాయాలు కూడా అందించారు.
1: They have expressed opinions to take it to noble heights.
0: తప్పక వాటిని మేము అంగీకరించి మీ యొక్క అభిష్టానికి తగినట్టుగా మేము పురోభివృద్ధికి కూడా తగిన కృషి చేస్తాం.
1: We accept them definitely. We'll strive hard for its progress.
0: నిన్న మీరు చెప్పినట్టుగా ఈ వాల్స్ అంతా కూడా కొంచెం దీని విషయంలో కూడా మేము ఒక ప్లాన్ వేసుకున్నాము.
1: As you said yesterday about the walls, we devised a plan.
0: ఇంతే కాకుండా యూరాలజీ న్యూరాలజీ విషయంలో కూడా చాలా మేము తగినటువంటి యొక్క ప్లాన్ కూడా వేస్తున్నాము.
1: వీఆర్ ఆల్సో డివైజింగ్ ఎ ప్లాన్ ఫర్ యూరాలజీ అండ్ న్యూరాలజీ.
0: మీకు తగినటువంటి యొక్క మీ అనుభవాలంతా కూడా తప్పక మాకు అప్పుడప్పుడు అందిస్తూ
1: బెటర్ యూ గివ్ యువర్ ఎక్స్పీరియన్స్ నౌ అండ్ దెన్
0: మా డాక్టర్స్ కూడా తగినటువంటి ఉత్సాహ ప్రోత్సాహాలంతా అందిస్తూ
1: గివింగ్ ఎంకరేజ్మెంట్ టు అవర్ డాక్టర్స్.
0: మీరు అప్పుడప్పుడు ఇక్కడికి వచ్చి
1: విజిటింగ్ దిస్ ప్లేస్
0: చూచి ఆనందించాలని కూడా మేము ఆశిస్తున్నాము.
1: You see and enjoy. That's what is expected by us.
0: మీరు ఎప్పుడు కావాల్సినా కూడా రావడానికి ఆల్వేస్ వెల్కమ్ వెల్కమ్.
1: You can come any time. You are always welcome.
0: మీరు ఎట్టి అభ్యంతరము పెట్టుకోకండి.
1: You need not have any objection.
0: ఇది మీ హాస్పిటల్, మీ సొంతము.
1: This is your property. This is your hospital.
0: నాది కాదు.
1: It's not Swami's.
0: నా ప్రాపర్టీ మీరే.
1: Swami's property are you only.
0: కనుక మీరు ఇక్కడ నుంచి ఇన్వైట్ కావాలనేటువంటి దీనికోసం మీరు కాచుకోకండి.
1: డోంట్ వెయిట్ ఫర్ ఇన్విటేషన్.
0: ఎప్పుడు కూడా మీ ఇంటికి మీరు రావడం లోపల ఎట్టి అభ్యంతరము ఉండదు.
1: దేర్ ఇస్ నో అబ్జెక్షన్ టు కమ్ టు యువర్ ఓన్ హోమ్.
0: చాలా అందరూ గొప్ప గొప్ప అనుభవజ్ఞులైనటువంటి వారంతా వచ్చారు.
1: మెనీ ఎక్స్పీరియన్స్ పీపుల్ హావ్ కమ్.
0: ఏ కాన్ఫరెన్స్ లో కూడా ఈ విధమైనటువంటి ప్రశాంతంగా ఈ విధమైనటువంటి పవిత్రమైన హృదయాలతో వారి హృదయాల్లో ఉన్నటువంటి వెల్లడించేటువంటిది జరగదు.
1: ఇన్ నో కాన్ఫరెన్స్ దేర్ విల్ బి సచ్ పీస్. Sacred ideas being expressed openly.
0: ఈ కాన్ఫరెన్స్ పైన గాని వాదోపవాదము ఊరికే పోట్లాడుతూ ఉంటుంటారు.
1: In every conference there will be arguments.
0: ఇక్కడ ప్రశాంతంగా జరిగింది.
1: Here the conference concluded peacefully.
0: పవిత్రంగా జరిగింది.
1: It's really sacred.
0: మా సోమరాజు చెప్పినట్టుగా ఇది ఒక టెంపుల్ గా ఉంటుండాలి కానీ ఇది హాస్పిటల్ మాదిరి లేదు.
1: As Somaraju said, it is a temple but not a hospital.
0: కాబట్టి ఈ టెంపుల్ లోపల తగినటువంటి యొక్క ప్రార్థనలు జరగాలి.
1: So in this temple there should be prayers.
0: ఏమిటి ఈ ప్రార్థన?
1: What is this prayer?
0: పేషెంట్స్ అందరు కూడా సక్సెస్ కావాలి, లోకస్థమస్త సుఖినోభవంతు, లోకస్థమస్త సుఖినోభవం, ఇలాంటి ప్రార్థన జరగాలి.
1: వీ షుడ్ ప్రే దట్ దేర్ షుడ్ బి సక్సెస్ ఇన్ ఎవ్రీ కేస్. దిస్ షుడ్ బి ది ప్రేయర్ ఎవ్రీవేర్.
0: కనుక ఈనాడు ఎంతో ఆనందకరమైనటువంటి యొక్క దీంట్లో జగత్తు కూడా ఎంతో ఆదర్శాన్ని అందించేటువంటి యొక్క విషయాలంతా జరిగినాయి.
1: టుడే వీఆర్ ఎక్స్ట్రీమ్లీ హ్యాపీ బికాస్ వీఆర్ సెట్ అన్ ఐడియల్ టు ది ఎంటైర్ వరల్డ్.
0: మున్ముందు ఇంకా దేశంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆరోగ్యవంతులై ఆనందవంతులై ఆదర్శ జీవితాన్ని అందిస్తారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తూ నా ప్రసంగాన్ని వేగిస్తున్నాను.
1: ఇన్ ఫ్యూచర్ ఆల్సో ది ఎంటైర్ హ్యుమానిటీ షుడ్ బి హెల్దీ, పీస్ఫుల్, హ్యాపీ అండ్ ప్రాస్పరస్. స్వామి బ్రింగ్స్ హిస్ డిస్కోర్స్ టు ఎ క్లోజ్.
2: భజన బినా సుఖ శాంతి నహీ, బినా సుఖ శాంతి నహీ, హరి భజన.

0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈ సింపోజియం కు ఎన్నో విధమైనటువంటి యొక్క సేవలు పడి అత్యంత భక్తి శ్రద్ధలతో చాలా ఇది జరిపి తీరాలనేటువంటి ఉత్సాహంతో పట్టుపట్టి ఏ ఒక్క విషయంలో కూడాను స్వామికి తొందర ఇవ్వకూడదనే ఉద్దేశంతో రాజీవ్ మహాజన్ చాలా శ్రమ పడ్డాడు.
1: టు ఆర్గనైజ్ దిస్ సింపోజియం, రాజీవ్ మహాజన్ వర్క్ వెరీ సిన్సియర్లీ. హీ వర్క్ వెరీ హార్డ్
0: డే అండ్ నైట్. వేణుగోపాల్, రాజీవ్ మహాజన్ ఇద్దరు కూడా చేరి ఎన్ని రకమైనటువంటి ప్రయత్నాలు చేశారు.
1: వేణుగోపాల్ అండ్ రాజీవ్ మహాజన్ వర్క్ డే అండ్ నైట్.
0: ఇది వారి సొంతదారిగా భావించుకుని ఎంతో దీనికి తగిన ప్రయత్నాలంతా చేశారు.
1: దే వర్క్ హార్డ్ యాజ్ ఎ పర్సనల్ వర్క్.
0: వీరు తగినటువంటి ఆయురారోగ్యంగా ఆనందంగా తగినటువంటి యొక్క అభివృద్దికి మార్గం చూపించి ఇంకా మున్ముందు ఇలాంటివంతా కూడా ఎంతైనా ప్రోత్సాహం ఉత్సాహాలు అందిస్తున్నారని నేను ఆశిస్తూ ఆశీర్వదిస్తున్నాను.
1: స్వామి బ్లెసెస్ దెమ్ లాంగ్ లైఫ్ అండ్ టు ఆర్గనైజ్ మెనీ సచ్ ఇన్ ఫ్యూచర్.
2: సాయిరామ్, యూ జస్ట్ హర్డ్ ద డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా during the valedictory session of the cardiology specialty symposium held in the auditorium of the Sri Satya Sai Institute of Higher Learning, Prashanthi Nilayam, on the 7th of February 1993. Bhagwan Baba said that the scriptures declare as Vaidyo Narayano Harihi, that is, the doctor is verily God. In Sanskrit, the meaning of Naray is water, and ayana is eye. So a doctor who wipes the tears of patients is truly Narayana or God himself. And he went on to urge the doctors to treat duty as God and work as worship. So if doctors carry on their work in this spirit of love and genuine human concern for their patients, the world will be a happier place for all. Thank you and Sai Ram.

0: ప్రేమస్వరూపులారు,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: శాంతి నీ లోపల ఉన్నది కానీ బయట లేదు.
1: పీస్ ఇస్ విదిన్, నాట్ అవుట్ సైడ్.
0: అవుట్ సైడ్ నో పీస్, ఓన్లీ పీసెస్.

దేవ కొరకు చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు అంకితము చేసి చిత్తశుద్ధిని చేకూర్చు సేవ కొరకు జీవితము అంకితము చేసి

0: O man, spend your life, sacrifice your life every second in indulging in service activities so that you may purify your heart. Spend every iota of your strength, every trace of your capability and everything that you have in this life for the sake of others. Live your life for the sake of for others. And even in your last breath, keep doing seva.
1: Prema Swarupulara.
0: Embodiments of love.
1: Vivida Deshamala Nundi. Vivida Bhashalato. Vivida Veshamalato. వివిధ సాంప్రదాయములతో కూడినటువంటి ఈ సమావేశము బయటికి భిన్నముగా కనిపించినప్పటికీ అందులో ఉన్నటువంటి ఏకత్వం దివ్యత్వం అనేటువంటి దానిని ఈనాడు మన సభకు శోభను కల్పించుతున్నది.
0: Though this conference has brought to one common place, people from different countries, speaking different languages, sporting different costumes, and having different cultural backgrounds and traditions. Externally, yes, there is this varied diversity, but deep within lies a fundamental unifying principle, and that is of divinity, and that again is blatantly obvious.
1: ఈనాడు లోకము అనేక సమస్యలను ఎదుర్కొనుచున్నది.
0: Today the world is beset with problems galore.
1: ఒక వైపున యుద్ధ భయం.
0: On the one hand you have fear of war.
1: మరొక వైపున కరువు కాటకాల భయం.
0: On the other you are gripped from fear of drought and scarcity.
1: ఇంకొక వైపున స్వార్థపరత్వం.
0: And on yet another front you have the selfishness.
1: మరొక వైపున అధికార దాహం.
0: And at from yet another side you see this craze for power.
1: ఇంకొక వైపున మానవుని యొక్క దివ్యత్వమును కోల్పోయి కేవలము ఒక రాక్షసత్వంగా ప్రకటించేటువంటి యొక్క అల్లకల్లోలములు మరొక వైపున.
0: And from yet another direction you have this tendency for man to forget his innate divinity and assume devilish qualities and become a demon in human
1: form.
0: And then you have ideas like regional chauvinism.
1: ఆర్థిక సమస్యలు ఇంకొక వైపున.
0: Then you have problems of finance and money.
1: కుల మత భేదములు మరొక వైపున.
0: Distinctions based on caste and creed and religion.
1: విద్యార్థుల అల్లకల్లోలములు మరొక వైపున.
0: Distinctions brought about by the younger generation.
1: ఒకటేమిటి సహస్రాధిక సమస్యలతో సతమతమైపోతున్నాడు మానవుడు.
0: Why talk of this like this? There are any number of problems confronting man.
1: ఈ లోకములో ఏ పదార్థము చూచినా ఏ విషయము చూచినా భయాన్ని తన్నే గల్పించుతున్నది.
0: In this world, whichever direction you look at, whatever you perceive, it fills you with a sense of fear and anxiety.
1: కాని ఒక్కటి మాత్రమే నిర్భయత్వాన్ని అందించుతున్నది.
0: But there is only one amongst all these that fills you with a sense of security.
1: అది వైరాగ్యం.
0: And that is detachment.
1: ఈ వైరాగ్యం అనేటువంటి అలౌకిక గుణమును సాధించకోరు మానవులు. వస్తువులు యందు వ్యక్తి దైవమునందు అనంతమైన భక్తిని అభివృద్ధి చేసుకోవాలి.
0: This detachment is an otherworldly quality. Nevertheless, man should aspire to comprehend it, understand it, and make it part of himself so that he could come to realization.
1: దేహము పైన అహంకారము అభిమానము ఉండినంత వరకు కూడాను వస్తువుల పైన మక్కువ ఎక్కువగానే ఉంటుంది.
0: So long as the body is given to a sense of ego and an innate fascination for itself, you would not lose hold of these material possessions.
1: ఈ మక్క ఉండినంత వరకు మానవుని భయం ఏ కోస అనా విడవదు.
0: And so long as you have this clamor for material possessions, fear would not be separated from you.
1: కనుక ఈ అలౌకిక నిర్భయత్వం అనేటువంటి వైరాగ్యమును పొందగోరు మానవుడు అద్వైతం అనేటువంటి భావం పైన విశ్వాసమును అభివృద్ధి పరచుకోవాలి.
0: So those men who seek to have a state of fearlessness in the form of this detachment should take to the path of Advaita, non-dualism.
1: అద్వైతం పైన విశ్వాసము చేరుకోరు వారు అభివృద్ధి కోరగోరు వారు అనేకత్వంలోని ఏకత్వాన్ని విచారించాలి.
0: Those who wish to treat the path of Advaita in turn should try to seek this innate unity in this immense diversity.
1: ఈ ఏకత్వాన్ని విచారించకోరు వారు అభిమాన మమకారములను త్యజించాలి.
0: Those who wish to come face to face with this underlying unity should let go sense of attachment and mine and thine.
1: అభిమానమైన నేను నాది అనే ఈ సంకుచితమైనటువంటి దృక్పథమును వీడగోరు వారు సమాజ సేవలో పాల్గొనాలి.
0: And those who wish to seek this sense of detachment wherein they can let go feelings of I, mine and thine should plunge into service activities.
1: సమాజ సేవనే మానవునికి పూర్ణత్వాన్ని అందిస్తుంది.
0: Because it is service to society that confers this totality of existence on man.
1: దివ్యత్వాన్ని చేర్చుతుంది.
0: It reaches him out to divinity.
1: తన తత్వాన్ని తనకు వెలుగుచ్చుతుంది.
0: And makes him realize his own nature.
1: కనుకనే సమాజ సేవ అనేటువంటిది సామాన్యమైనటువంటి యొక్క కర్మగా మనం భావించరాదు.
0: Therefore, this idea of service to society should not be taken to be a commonplace thing.
1: ఇట్టి పవిత్రమైనటువంటి తత్వమును చిత్తశుద్ధి కలిగినటువంటి వాడే ఈ పరతత్వాన్ని అర్థం చేసుకోగలడు.
0: This sacred idea behind this service, one who has the purity of heart alone can grasp the inner significance.
1: చిత్తశుద్ధి కలగవాలన్న కర్మాచరణలో మనం కంకణం కట్టుకోవాలి.
0: And if you wish to purify your heart, cleanse it, then you have to think about action, karma.
1: ఈనాడు మనం ఎట్టి కర్మను చేతుమో రేపు అట్టి సంస్కారం అనుభవించడానికి అధికారులమవుతాం.
0: The type of action that we indulge in today will determine what the future is going to be like.
1: నేటి సంస్కారమే రేపు అలవాటుగా మారుతుంది.
0: And the transformation that is brought about today tends to become part of our nature tomorrow.
1: నేటి అలవాటు రేపు స్వభావంగా రూపొందుతుంది.
0: Today's habit becomes our nature tomorrow.
1: నేటి స్వభావమే రేపటి గమ్యంగా మనకు లభ్యమవుతుంది.
0: And our nature today will be our destination tomorrow.
1: ఏ తర్వాత మన గమ్యము మన చేతి యందే ఉన్నది.
0: Therefore, all said and done, our destination is in our hands.
1: ఎట్టి కర్మ చేతుమో అట్టి గమ్యమును మనం అందుకొందుము.
0: The type of action that we perform determines the destination that we reach.
1: గమ్యమును పొందుటకు కాని పోగొట్టుకొనుటకు కాని మన కర్మలే మూలాధారము.
0: So either to reach one's destination or fall short of it lies in one's own hands in the form of karma.
1: కర్మను పురస్కరించుకుని ఏ జన్మను చేకూర్చున్నది.
0: It is because of this idea of karma action that life also has a meaning.
1: ఎట్టి జన్మను అట్టి ధర్మంగా మనం అనుభవిస్తున్నాము.
0: The type of birth determines the dharma that we enjoy.
1: ఆ ధర్మమును పురస్కరించుకుని గమ్యమును చేరుకుంటున్నాము.
0: And this dharma in turn determines our destination, our goal.
1: కర్మ జన్మ ధర్మ గమ్యముల యొక్క తత్వము మానవుని యొక్క హస్తగతమై ఉన్నది.
0: Therefore, these ideas of karma, birth, life and the destination are very much within one's reach.
1: అయితే ఈ కర్మలు ఎందు కూడాను కొన్ని ఊతులనము అనేటువంటి కర్మలు కూడా ఉంటున్నాయి. ఊతులము
0: But again in these actions of karma, there is a concept called ఊతుల.
1: ఊతులం
0: ఊతులం
1: ఊతులం అనగా సంస్కృత పదములో ఆత్మతత్వమును అనుభవించినటువంటి వాడు అని అర్థం.
0: What this word ఊతులం in Sanskrit means is one who has experienced this state of atma.
1: అంతేకాక కర్మ యొక్క వాసనము అని కూడా దీనికి మరొక అర్థం.
0: There is yet another meaning attached to it. The thing that you associate with karma or action.
1: కర్మ వాసన వల్లనే మనకు జన్మలు లభిస్తున్నవి అనేటువంటి సత్యాన్ని భాగవతమునందు సప్తమ అధ్యాయములో ప్రహ్లాద చరిత్రయందు చక్కగా నిరూపిస్తూ వచ్చింది.
0: ఇన్ ది భాగవత ఇన్ ద సెవెంత్ ఎపిసోడ్ ఇన్ ప్రహ్లాద్ చరిత్ర వి హావ్ దిస్ కాన్సెప్ట్ దట్ ఇస్ ద యాక్షన్ దట్ టెన్స్ టు డిటర్మిన్స్ వన్స్ బర్త్.
1: అయితే వైకుంఠవాసుడైనటువంటి విష్ణు సందర్శనమును అనుభవించుకుంటున్నటువంటి జయ విజయులు రాక్షసులుగా పుట్టుటకు ఏమి కారణం?
0: నా దీస్ టూ పీపుల్ జయ అండ్ విజయ హూ ఆర్ గార్డింగ్ ద ఎంట్రన్స్ టు ద హెవెన్లీ అబోడ్ ఆఫ్ ద లార్డ్ దే హ్యాడ్ టు బి బోర్న్ యాజ్ డెమన్స్. వాట్ కుడ్ బి ద రీజన్ ఫర్ దిస్?
1: మహనీయుల యొక్క ఆజ్ఞలను తిరస్కరించి అహంకారులై వారిని మహనీయులను బాధ పెట్టడం చేతనే ఈ విధమైనటువంటి యొక్క రాక్షసత్వంను అనుభవించడానికి ఒక కారణం ఏర్పడినది.
0: The reason why they had to assume the forms of demon was they went against the law and the injunction of the godly and the saintly ones and incurred their wrath.
1: వైకుంఠవాసులైనటువంటి ఈ జయవిజయులు రాక్షస జన్మను అనుభవించడానికి కారణం ఏమిటి?
0: Therefore this Jaya and Vijaya who were once residing in the heaven Vaikuntha, why should they have been born as rakshasas or demons?
1: తమ యొక్క అహంకార చర్యలే దీనికి మూల కారణం.
0: The primary cause being their own sense of ego, actions prompted by
1: తాము చేసుకున్నటువంటి కర్మలే తాము ఈ జన్మను అనుభవించడానికి ఒక ఆధారమైనది.
0: Therefore their very actions determine the type of birth they had.
1: రాక్షస వంశం నందు జన్మించినటువంటి ప్రహ్లాదుడు మహనీయుల యొక్క వాక్యములను శిరసా వహించి ఆచరణయందు ఉంచి ఆనందాన్ని అనుభవించటం చేతని రాక్షస జన్ముడైనప్పటికీ ప్రహ్లాదుడు దైవత్వాన్ని పొందగలుగుతున్నాడు.
0: As against this Prahlada, who was very much part and parcel of the demonic clan, having been born of a rakshasa or a demon, followed and obeyed the injunctions of the elders,
1: శిరసా వహించి దానిని ఆచరించి కర్మలయందు తాను ఆనందించినటువంటి వ్యక్తులకే దివ్యత్వం ప్రాప్తించి తద్వారా మానవత్వాన్ని సార్థకం చేసుకోగలుగుతున్నాడు.
0: He obeyed and followed the injunctions of the elders, thereby he led a life full of godliness and saintliness. This is given to everyone who follows his path.
1: కనుక మానవత్వం అనేటువంటిది మంచి చెడ్డలకు మూల కారణమును కర్మనుగా మనం భావించాలి.
0: So for whatever you experience in the form of good or bad, it's your actions alone that are responsible.
1: కొన్ని విషయముల యందు మానవుడు ఇంద్రియ నిగ్రహం నిమిత్తమై అనేక చర్యలను చేస్తున్నాడు.
0: Now man also at times, for the sake of curbing his senses, indulges in actions.
1: ఇందులో ఏదీని తాను పూర్తిగా అనుభవించి తాను ఆనందిస్తున్నాడు అనేటువంటి ఒక సత్యాన్ని గుర్తించుకోలేకపోతున్నాడు.
0: But he does not understand that he is immersed totally and that he is securing fully the experience of his action.
1: కార్య రూపమైనటువంటి స్వభావము ఈ ప్రపంచమునందు ఏ మాత్రం కూడాను ఏ వ్యక్తి అయినా కూడాను విసర్జించుటకు వీలు కాదు.
0: It is not possible for anyone in this world to discard this idea of doing something.
1: అట్టి పరిస్థితులందు మానవుడు తాను అనుభవించినటువంటిది ఏమిటి అనేటువంటి విషయాన్ని మొట్టమొదట అర్థం చేసుకో.
0: This being the case, everyone should ask a question. What is it that we should do first and foremost? In order that we may see this unity in this immense diversity, we should attempt to undertake a few tasks, actions first.
1: అట్టి పరిస్థితులు ఎందే మానవత్వము సార్థకము నొందుతుంది.
0: Only under such circumstances does one sanctify one's existence.
1: నిస్వార్థమైనటువంటి సేవ చిన్నది అయినప్పటికీ అది ఎంతయో లాభదాయకంగా ఉంటుంటుంది.
0: A selfless act, however insignificant it could bring to you untold benefits.
1: కోమల హృదయము లేక త్యాగ భావము లేక సహన తత్వము లేక ఆచరించేటువంటి సర్వ కర్మలు కూడాను కేవలం ఆడంబరమనే ధరిస్తుంది.
0: Not possessing a tender heart and devoid of feelings of sacrifice, tolerance and forbearance, whatever you might do, high and lofty, would have no meaning.
1: సానుభూతితో ఆచరించినటువంటి కర్మలే స్నేహాన్ని చేకూరుస్తుంది.
0: What little you do, if it is motivated by a sense of sympathy, brings to you friendship.
1: మానవత్వంలో ఒక స్నేహతత్వం అనేటువంటిది ఒక ఆధారమైనటువంటి యొక్క మార్గం.
0: ఇన్ వన్స్ లైఫ్ హియర్ దిస్ ఐడియా ఆఫ్ ఫ్రెండ్షిప్ ఈజ్ అన్ ఇంపార్టెంట్ వన్.
1: కలిసి జీవించినప్పుడే కలుగును మోక్షం అన్నారు.
0: ఓన్లీ వెన్ యూ లివ్ టుగెదర్ డూ యూ గెట్ మోక్ష ఆర్ లిబరేషన్ ఇట్ ఈస్ బీయింగ్ సెట్.
1: వేదమునందు సహనావవతు సహనోభవంతు సహవీర్యం కరవావై. సహనావవతు సహనం గుణత్తు సహవీర్యం కరవావహై. దీని యొక్క అంతరార్థం ఏమిటి? సహనావవతు అనగా మనం కలిసి పని చేస్తాం.
0: ఇన్ ది వేదిక్ ఇంజంక్షన్ దేర్ ఇస్ దిస్ స్టేట్ దట్ టుగెదర్ వీ షల్ డూ సంథింగ్.
1: కలిసి పోరాడుదాం.
0: టుగెదర్ వీ షల్ ఫైట్.
1: కలిసి జీవిస్తాం.
0: టుగెదర్ వీ షల్ లివ్.
1: ఇదే దీని యొక్క అంతరార్థము.
0: This is the inner significance of this
1: Vedic. Prachina kalam nundi vedamu kevalam oka dinnatvanga abhruddini gavinchi dani yandu kevalam vedamulanu penchi ekatvanni vismarinchi pracharam salputunnadane ikkunti oka durvartha.
0: There is this mistaken impression all around that right from ancient times the Vedas have assumed different contradictory forms, thereby leading mankind on paths of division and differentiation.
1: Vedamu chala vishalamainatundi.
0: This is not the case.
1: Anantamainatundi.
0: They are limitless. They are very
1: broad. Deeni antarattham anetundi kevalam paripurnatvamto undinatundi.
0: The inner significance is full. It will give you a total picture.
1: Vedamulu indulo emattam kodunu kaanaravu.
0: There is no place in the Vedas for division and differentiation.
1: కనుకని పురుష సూక్తమునందు సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాదన్నారు. అనగా మానవుల యొక్క సమూహమే ప్రధానమైనటువంటి దైవ స్వరూపం అని కూడాను నిరూపిస్తూ వచ్చింది వేదం.
0: ఇన్ ద పురుష సూక్త ఫర్ ఇన్స్టెన్స్ ఇట్ హస్ బీన్ స్టేటెడ్ కేటగారికలీ దట్ గాడ్ వెరీలీ ఈజ్ దిస్ వాస్ట్ కన్గ్లామరేషన్ ఆఫ్ ఇండివిజువల్స్ మ్యాన్ కైండ్ అట్ లార్జ్.
1: సమాజ స్వరూపమైనటువంటి యొక్క భగవత్ స్వరూపాన్ని సేవించటమే మానవుని యొక్క ప్రధానమైన కర్తవ్యం అని కూడా నిరూపించింది.
0: ద సొసైటీ అరౌండ్ యూ ఈజ్ వెరీలీ గాడ్ అండ్ యువర్ ప్రైమరీ టాస్క్ ఇట్ ఈస్ టు సర్వ్ గాడ్ దస్.
1: కనుక సమాజ సేవ అనేటువంటిది చాలా దైవ సేవగా మనం విశ్వసించాలి.
0: దెర్ఫోర్ సర్వీస్ టు సొసైటీ ఈజ్ వెరీలీ సర్వీస్ టు గాడ్. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ ఫీల్. అండ్
1: అయితే ఈనాటి మానవుడు ఇట్టి పవిత్రమైనటువంటి అర్థమును గుర్తించుకునలేక కేవలం సంకుచితమైనటువంటి భావములతో తన జీవితాన్ని కొంతవరకు వ్యక్తం గావించుకుంటున్నాడు.
0: వి షుడ్ బి ఫర్మ్ ఆఫ్ దిస్ కన్విక్షన్. బట్ టుడే మ్యాన్ హాస్ గివెన్ హిమ్సెల్ఫ్ టు థింకింగ్ ఇన్ డిఫరెంట్ వేస్ వర్కింగ్ ఎట్ క్రాస్ పర్పసెస్ విత్ వాట్ హాస్ బీన్ గివెన్ డౌన్ టు హిమ్.
1: సమాజంలో ప్రవేశించి కేవలం లేని దోషములను మాత్రమే తాను వెతుకుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: హీస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద సొసైటీ బట్ ద ఫాల్ట్స్ విచ్ ఆర్ నాట్ దేర్ హీ టెండ్స్ టు గో అవుట్ ఆఫ్ హిస్ వే టు సీక్ దెమ్ అవుట్.
1: మానవులు ఎందున్నటువంటి దుర్గుణములలో దుష్టభావం అనేటువంటిది పరదోషము చూపటమే.
0: Out of all the qualities that one has, the most wicked is to look for shortcomings in others.
1: తన ఎందున్నటువంటి దోషమును గుర్తించుకొనక పరులలో లేనిటువంటి దోషమును సృష్టించి తద్వారా తాను ఆనందించుటకు ప్రయత్నిస్తున్నాడు.
0: You tend to ignore your own faults. You try to seek faults in others and you try to deride and put them down.
1: అందుకే క్రైస్తవుడు చెప్పాడు ఒకతూరి, అయ్యా నీ కంటిలో ఉన్నటువంటి దూలమును నీవు తీసుకో, పరుల కంటి ఎందున్నటువంటి యొక్క అణువును మాత్రమే ఎందుకు నీవు అభివృద్ధి చేస్తావన్నాడు.
0: That's why it was in this context that Jesus Christ once said, Oh man, you first try and remove what is contained in your eye. Why do you go out of your way to look for that insignificant thing in the other person's eye?
1: వేమును కూడాను తప్పులన్ను వారు తమ తప్పులెరుగరు అన్నాడు.
0: Even Vemana said, one who wants to seek fault in others does not think about the faults that he himself has.
1: Parana tappunu konta varakunu bayata pettadalchunnatundi vyakti tana tappunu taanu mundu gurtinchali.
0: If you wish to point out the shortcomings of others, first of all recognize your own shortcomings.
1: Tanalo tappunu lenatundi vyakti maatrame పరుల తప్పులను మాత్రం చూడటకు అధికారి అవుతాడు.
0: వన్ హూ ఇస్ ఫ్రీ ఫ్రమ్ హిజ్ ఓన్ షార్ట్ కమింగ్స్ హ్యాస్ ఎ రైట్ టు లుక్ ఎట్ ది ఫాల్ట్స్ ఆఫ్ అదర్స్.
1: కనుక ఇది ఒక పెద్ద దుర్గుణము.
0: So this is an evil tendency.
1: మన సమస్తలలో పరుల దోషములను ఏమాత్రం కూడా పరికించకుండా చూచేటువంటి ప్రయత్నమునకు మనం ముందంజ వేయాలి.
0: In our organization, we should strive to see that we do not look to the faults and shortcomings of others.
1: దాపురి అంటారు భక్తులను చూచి.
0: Now when you look at devotees, you think about exhibitionism.
1: షోకిల్ల అంటారు మంచి దుస్తులను వేసుకుంటే.
0: Now if a devotee sports a good dress, you say he is a showman.
1: మౌనంగా ఉంటే ఇది కేవలము ఒక తెలివి తక్కువ వాడు అంటారు.
0: Likewise, if a person remains silent, you say he is devoid of any intelligence.
1: మాట్లాడితే ఇది వాగుడు నోరు అంటారు.
0: Whereas if a person indulges in talking, you say he is a chatterbox.
1: అన్నింటి యందుకును దోషములు చూచటము దుష్టుల యొక్క లక్షణం.
0: So it is given to the evil ones to look for faults for everything and in everything.
1: కనుక దోషములు వెతుకుట దుష్టుల లక్షణమైతే చెప్పులు వెతుకుట కుక్క లక్షణంగా ఉంటుంటాడు.
0: That's why it is said, if it is the lot of this evil minded one to seek faults of others, it is the nature of a dog to look for slippers.
1: ఇలాంటి దుర్గుణము మానవుని యొక్క హృదయములో ప్రవేశించిన మానవుని మనస్సుని మరిపింప చేస్తుంది.
0: Once such an evil trait enters man, his mind itself gets evil.
1: చెట్టుకు అరులుకున్నటువంటి తీగ చెట్టునే మరుగుపరుస్తుంది.
0: Like you have a creeper which shelters and shields from view the tree over which it has
1: అదే విధంగా మానవుని యందు అల్లుకున్నటువంటి దుష్టగుణము మానవత్వాన్ని మరుగు చేస్తుంది.
0: The same manner, these bad traits that weave around man shield man from the outside view.
1: కనుక మానవుని హృదయము లోపల దుష్ట భావములు ఏమాత్రం కూడా ప్రవేశించకుండా చూసుకోవాలి.
0: So in one's heart there should be no room for all that is bad and wicked and evil.
1: పరులను గురించి మనం ఏమాత్రం కూడా దూషణ భూషణమైనటువంటి యొక్క మాటలతో మనం వారిని నొప్పించరాదు.
0: We should never bring harm and injure the feelings of others through our words of criticism.
1: ఇతరుల గురించి మనము సునకనగా మనం మాట్లాడరాదు.
0: We should not speak meanly of others.
1: అట్టు మాట్లాడేటువంటి మాటలు కూడా మనం వినరాదు.
0: And even if somebody else were to indulge in this, we should not give our ear to that.
1: చెప్పు వారి హృదయము విను వారి హృదయం కూడాను మాలిన్యమైపోతుంది.
0: Because one who talks thus, one who listens to such words, their hearts go wicked.
1: కనుక ఇట్టి సామాన్యమైనటువంటి నిత్య జీవితంలో అనుభవించేటువంటి ఈ గుణములను మనం చక్కజేసుకోవటమే సరైనటువంటి సాధన.
0: So a true sadhana is where we try to curb even such basic tendencies in our daily
1: life. ఏ జపములు ఏ ధ్యానములు ఏ విధమైనటువంటి భజనలు చేయకపోయినప్పటికీ ఏమాత్రము దోషము లేదు.
0: It is nothing wrong if you are not able to perform japa or sit in dhyana or do bhajans.
1: కాని జపములు చేయుచు ధ్యానములు చేయుచు భజనలు సల్పుచు పరల దోషములను కూడాను హృదయమునందు ప్రతిష్ఠ చేసుకున్న ఇది ఏమాత్రం కూడాను భక్తికి లక్షణం కాదు.
0: But you keep doing your japa, dhyana and keep doing bhajans. Keep entertaining thoughts about others, evil and wicked ones. This cannot be true devotion.
1: Paradushana, paradoshamulu, paraslavanamulu, doshamulu gana vinatamu, idi maha papam.
0: Criticizing others or listening to criticism of others are rather bad and undesirable things.
1: Kanukane, aneka paryayamulu, meeku telipi unnanu.
0: That's why on many occasions in the past, I have made known a few things to you.
1: Pavitramaina, దివ్యమైన న్యాయమూర్తి అయినటువంటి యొక్క రాములపైన అనేక విధములైనటువంటి యొక్క దోషములను కల్పించి మందర కైకకు బోధించింది.
0: రామ హు వాజ్ ఎ పారడన్ ఆఫ్ వర్చ్యూస్ హు వాజ్ ఆల్ సేక్రెడ్నెస్ అండ్ డివినిటీ ఆన్ సచ్ ఎ నోబుల్ వన్ మందర స్టార్టెడ్ క్రియేటింగ్ స్టోరీస్.
1: సుగామన వినటము ఇది మహాపాపం.
0: క్రిటిసైజింగ్ అదర్స్ ఆర్ లిస్నింగ్ టు క్రిటిసిజం ఆఫ్ అదర్స్ ఆర్ rather bad and undesirable things.
1: Kanukane

0: such talk, what happened to them finally?
1: అట్టి దుష్టుల యొక్క పేర్లు ఏ స్త్రీనైనా ఉంచుకుంటున్నదా?
0: Today, do you see any woman or lady taking the names of Kaika or Mandara?
1: కనుక మనము కైకలు కాని మందర కాని కారాలు.
0: So we should never become either Kaika or Mandara.
1: దుష్టులైనటువంటి కౌరవులు ధర్మమూర్తులైనటువంటి పాండవులను నిరంతరము కూడా వారి దోషములను వారి లోపములని అభివృద్ధి పరుచుకుంటూ వారిని అధోగతి పాలు చేయాలని సంకల్పించుకుంటూ వచ్చారు.
0: Likewise, the evil and wicked Kauravas, all the time, all their energies were spent in deriding and decrying and criticizing the noble and the idealistic Pandavas.
1: కాని కట్టకడపటికి కౌరవుల యొక్క పరిస్థితి ఏ గతి బాగలేదు.
0: In the end, what became of the Kauravas?
1: అట్టి కౌరవుల యొక్క పేర్లు ఏ యొక్క మగవారైనా పెట్టుకుంటున్నారా?
0: So the names of these Kauravas, does any man today wish to have his being named after any of the Kauravas?
1: కనుక లోకములు మనకు ఆదర్శవంతమైనటువంటి యొక్క వ్యక్తుల తత్వాన్ని కొంతవరకు గుర్తించి తద్వారా మన దివ్యత్వానికి అడ్డుతగిలినటువంటి మార్గములను మనం అనుసరించటమే నిజమైనటువంటి సాధన.
0: సో ఇన్ దిస్ ఎగ్జిస్టెన్స్, ఇన్ దిస్ వరల్డ్లీ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఆర్స్, వి హావ్ ఎనీ నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ విచ్ బ్రింగ్ హోమ్ టు అస్ దీస్ హోమ్ ట్రూత్స్. వి షుడ్
1: పవిత్రమైనటువంటి పరతత్వము ఎట్టి స్వార్థముతోనా ఉండదు.
0: నౌ దాట్ విచ్ లైస్ బియాండ్ డివినిటీ హాస్ నో సెల్ఫిష్నెస్ వాట్సెవర్.
1: ఇటువంటి స్వార్థరహితమైనటువంటి యొక్క దైవత్వాన్ని అనేక విధములుగా మనము కల్పించుకుని దానిని పెడార్థములుగా పెంచి అనర్థములతో మనం అనుభవించి దివ్యత్వాన్ని మరుగు చేసుకుంటున్నాం.
0: Now this divinity which has no trace of selfishness whatsoever and which is all selflessness, we do not understand its nature. We cannot comprehend it and in the process we tend to lose track of our own lives.
1: తన ఫలములు తాను తినవు చెట్లు.
0: A tree, it is said, does not eat its own fruit.
1: ఎవరి కోసము? పరుల కోసమే ఈ చెట్టు ఫలములను అందించుచున్నవి.
0: For whose sake then do you have these fruit and flowers?
1: గోవులు తన క్షీరమును తాము భక్షించవు.
0: Similarly, the cow does not drink of its own milk.
1: ఇవి పరుల కోసమే అందిస్తూ వచ్చున్నాయి.
0: The milk is for the sake of others.
1: నదులు తమ జలములను తాము ఆరగించవు.
0: Likewise, the river does not drink of its own water.
1: ఇవి పరుల నిమిత్తమే ప్రవహించుచున్నవి.
0: This river water flows for the benefit and sake of others.
1: చెట్టు నిండా పండ్లు ఉండినప్పటికీ చెట్టు ఏ విధంగా ఆరగించదు?
0: Now, the tree may be laden with fruit, but the tree does not eat.
1: నది నిండా జలము ఉండినప్పటికీ నది ఏ విధంగా గ్రోలదు?
0: The river might be overflowing with water, but the river does not partake of it.
1: పక్షులు పశువుల యందు క్షీరము ఉండినప్పటికీ ఆ పశువులు ఏ విధంగా తన క్షీరమును తాను ఆరగించవు?
0: The cow likewise does not drink its own milk.
1: సకలైశ్వర్య స్వరూపుడైనటువంటి దైవమునందు సకలము ఉండినప్పటికీ తాను ఏమాత్రం కూడా తాను అందుకొనడు. సర్వము లోక కళ్యాణ నిమిత్తమే అందిస్తూ ఉంటాడు.
0: Likewise, God supreme, who has everything in him and who has nothing that he lacks, it is for the sake of others, it's not for his own sake.
1: ఇట్టి స్వార్థరహితమైనటువంటి దైవత్వాన్ని విశ్వసించక స్వార్థపరుడైనటువంటి మానవుల్ని విశ్వసించి మానవుడు తన యొక్క అధోగతికి తాను గురి అవుతున్నాడు.
0: Man does not place his trust in this selfless thing called God. He instead places his trust in a fellow man and the result is disaster.
1: కనుక ఈనాటి యొక్క సమస్యలకు పరిహారం ఏమిటి?
0: So what is the solution to today's problems?
1: సద్భావంతో ఉండు, సత్కర్మలు ఆచరించు.
0: Think good and act good.
1: ఇతిహాస పురాణము యొక్క నైతికత ఈ ఒక్క పదమునందే ఇమిడి ఉంటుందని.
0: The very quintessence of all the Puranas and the Shastras is contained in these words.
1: ఈ నైతికత సత్శీలమును అనుసరిస్తూ వచ్చున్నది.
0: And this in turn confers on you good and noble traits.
1: దయ, కరుణ, సహనములే ఈ యొక్క సత్శీలమునకు కార్యరూపములు.
0: And this innate goodness can be shown up in the form of mercy, compassion, forbearance.
1: ఇట్టి సత్శీలమును ప్రతి వ్యక్తి కూడాను అందుకొని అనుభవించడానికి ప్రయత్నించాలి.
0: And these qualities every person should aspire to make safe and secure.
1: శీలమే ప్రాణమనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
0: Character is our very life breath, life.
1: ఇలాంటి తత్వాన్ని మనం ఈనాడు అభివృద్ధి పరచాలి.
0: This is the idea that we should set before ourselves.
1: ఈ ప్రపంచములో వ్యాపించినటువంటి సమస్త సమస్యలకు కూడాను పరిహారము ఒక్క పరిపూర్ణమైన

0: స్వార్థరహితమైనటువంటి ప్రేమ మాత్రమే.
1: The one solution to all the problems visiting man today in this world is he should become selfless.
0: ప్రేమ లేకపోవటం చేతనే ప్రపంచము ఇన్ని విధములైనటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నది.
1: Then again, there is no trace of love anywhere. That is another cause for these problems.
0: కనుక మనిషికి మనిషికి మధ్య అనేక అసూయ ద్వేషములు పెరిగిపోతున్నవి.
1: Between one individual and another, there are these tendencies like hatred and jealousy.
0: ప్రేమ ఏమాత్రం కూడా ఏ కుసనందు కూడా కనిపించట్లేదు.
1: You cannot come face to face with even an iota or trace of love.
0: ప్రేమ తత్వాన్ని ఈనాడు మనం పెంచాలి.
1: It is this idea of love that should be further.
0: సర్వ సమస్యలకు పరిహారమునకు ఈ ప్రేమ ఒక్కటి మాత్రమే చరణ్యం.
1: The solution to all these problems is love and love alone.
0: ప్రేమనే ప్రధానమైన దైవం.
1: Love is God.
0: ప్రేమ లేని హృదయము చీకటి మందిరము.
1: A heart devoid of love is a temple of darkness.
0: కనుకని ఇట్టి అంధకారమునందు మానవుడు బద్ధుడై తన యొక్క స్వరూపాన్ని తాను విస్మరించి దైవత్వాన్ని ఏమాత్రము చింతించక స్వార్థపరుడై మదోన్మత్తుడై ద్వేషమును కలిగించుకుని తన యొక్క జీవితమని కోల్పోతున్నాడు.
1: Man has bound himself thus in this temple of darkness. He has lost his way. He has become selfish. He has poisoned himself and he has removed himself from God.
0: తాత్కాలికమైనటువంటి సుఖములకు తాత్కాలికమైనటువంటి ఫలములకు తాను అరుణులు సాచుచున్నాడు.
1: He runs after fleeting pleasures and fleeting sources of joy.
0: తద్వారా నేను ఇంద్రియ నిగ్రహములకు పాల్పడుచున్నానని కూడాను చెప్పుకొనుచున్నాడు.
1: And further he says that I am trying to curb my senses.
0: ఈనాటి సాధకులు ఏదో సత్యాన్ని గుర్తించక సాధనలు చేర్చుచున్నట్టుగా మనకు గోచరిస్తూ ఉన్నారు.
1: Now today's sadhakas, we know for a fact that they keep doing various things without understanding what they are doing.
0: Japamulu, dhyanamulu, bhajanulu cheyuchu parama bhaktula vale kudanu natistunnaru.
1: They do japa, they do dhyana, they do bhajans and they behave as if they are devotees, all right.
0: Kani ee sarva vidhamulainatundi pavitra sadhanalu endukonu damanni manam pondali. ఇంద్రియ నిగ్రహాన్ని మనం నిరూపించాలి.
1: బట్ ఈవెన్ యాజ్ వి కీప్ డూయింగ్ దీస్ ది అల్టిమేట్ ఎయిమ్ ఇస్ టు కర్బ్ అవర్ సెన్సెస్.
0: ఈ ఇంద్రియ నిగ్రహం అనేటువంటిది లేక మనం ఎన్ని సాధనలు చేసినప్పటికీ దీనిని మనము తగినటువంటి స్థితిని మనము పొందుకోలేము.
1: వితౌట్ దిస్ ఐడియా ఆఫ్ సెన్స్ కంట్రోల్ దేర్ ఇస్ నో పాయింట్ ఇన్ ఇండల్జింగ్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ అదర్.
0: ఈ ఇంద్రియ నిగ్రహమును కనుగొన్నటువంటి వారిని ఉపనిషత్తులు సాక్షరుడు అని పిలుస్తూ వచ్చింది.
1: One who has attained this idea of sense control, the Upanishads call him Sakshara.
0: Sakshara anaga indriya nigrahudu ani artham.
1: This word Sakshara is one who has controlled his senses.
0: Deenini dama ani pilustu vacharu.
1: This is also called dama.
0: Damanu pondinatvanti vyakti nijamainatvanti daivatvanni pondagaladu.
1: And one who has got this dama for himself can attain godhead.
0: Kani ee damaku manu ee naadu viruddhanga manu pravartistunnamu.
1: But we are going against this idea of dama today.
0: Dama ituvaipu nunchi chuste madam ee madam tho manamu jeevisthu unnam.
1: Now the same word dama read from the other side reads mada of pride.
0: Ee madam anekunte rakshasatvaniki oka chithamu.
1: Now this is an evil demonic quality.
0: Madam undinanta varaku kudunu madhavunni pondaledu.
1: So long as you have mada you can never attain godhead.
0: కనుక ఈ అహంకారం అనేటువంటి తత్వాన్ని మొట్టమొదట అణగదొక్కాలి.
1: సో దిస్ సెన్స్ ఆఫ్ ఈగో షుడ్ బి కర్బ్డ్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్.
0: ఈ దమమును సాధించక ఎన్ని రకములైనటువంటి సాధనలు చేసినప్పటికీ ఇంద్రియ నిగ్రహుడు కానేరడు.
1: వితౌట్ గోయింగ్ ఫర్ దిస్ ఐడియా ఆఫ్ దమ ఎనీ నెంబర్ ఆఫ్ థింగ్స్ దట్ యు మైట్ డు ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సాధన యు విల్ నాట్ అచీవ్ యువర్ గోల్.
0: ఒక రాజ్యము మరొక రాజ్యం యొక్క హద్దులను రక్షించటమై కొంతమంది సిపాయిలను నియమించాడు.
1: Now, in order to safeguard the frontiers of the country, a few soldiers are positioned.
0: ee sarihattulanu rakshinchetvanti yokka sipayulu kontha kalamu pararajyam varini praveshinchakunda chustu vacharu.
1: Now these soldiers who were positioned thus were guarding the frontiers, ensuring that the enemy does not cross over the site.
0: Oka naadu pararajyamunaku sambandhinchetvanti vyakti తన రాజ్యం యొక్క హద్దుల్లో ప్రవేశించాడు.
1: వన్ డే ఇట్ సో హ్యాపెన్ దట్ పీపుల్ ఆఫ్ ది అదర్ కంట్రీ క్రాస్డ్ ఓవర్ టు దిస్ కంట్రీ.
0: అతనిని ఒక సిపాయి పట్టుకున్నాడు.
1: when they were in the act of crossing over, a soldier nabbed them.
0: పట్టుకున్న సిపాయి తన అధికారిని కూతవేశాడు. సార్ సార్, నేను దొంగను పట్టుకున్నాను అన్నాడు.
1: Now the soldier who nabbed this trespasser thus shouted out to his superior, "Sir, sir, I have caught a thief."
0: ఆ గుడారములో ఉండినటువంటి ఒక అధికారి వారిని ఇక్కడ తీసుకుని రా అని కూతవేశాడు.
1: And the superior officer shouted back, "Bring him to my presence."
0: ఆ పట్టుకున్న సిపాయి, "సార్, ఇతను అక్కడికి రానంటున్నాడు" అని కొరికి కూతవేశాడు.
1: Now the soldier who caught the thief shouted back, "Sir, this man refuses to come over there."
0: అయితే వారిని ఒక చెట్టు కట్టి నీ వచ్చి విషయాలు చెప్పుకోమన్నాడు.
1: Then the officer shouted back, "In that case, tie him down to a tree. You come to me and let me know what has happened."
0: అప్పుడు ఆ సిపాయి చెప్పాడు, "నన్ను వీడు విడిచడం లేదు సార్" అన్నాడు.
1: And then the soldier shouted back again, "Sir, this person does not let me go. He has caught me."
0: దీనిని పట్టి చూడగా సిపాయి దొంగను పట్టాడా, దొంగ సిపాయిని పట్టాడా?
1: Now the basic question is, who has caught whom? The thief has caught the soldier or the soldier has caught the thief?
0: కనుక ఈనాడు మన దొంగలు ఎవరంటే కామక్రోధ లోపమోహ మదమాత్సర్యమైనటువంటి దొంగలు.
1: So who are the thieves of today? These six evil traits, kama, krodha, moham and the like.
0: కనుక ఇట్టి దొంగల చేతిలో మనం చిక్కుకొని దేవుడా దేవుడా అని చెప్పండి ఈ యజమానుని కేకలు వేస్తే ఈ యజమానుడు ఏమి చేయగలడు?
1: So today we are caught by these thieves and we shout out to the superior, what is the use of it?
0: కనుక మనం చేయుచున్నటువంటి యొక్క తత్వము ఏమిటి అనేటువంటి దాన్ని చక్కగా అర్థం చేసుకోవాలి.
1: సో the moral is, we should try and understand what we have to do first.
0: Manam indriya nigraham kosam aneka vidhamainatundi sadhanalu cheyali.
1: So for the sake of controlling the senses, we have to perform sadhana.
0: Kopamulu dveshamulu kaligeetundi samayamu lopala danini shantamuto manam andukovali.
1: Now when you are experiencing a spate of anger or hatred, we must try to bring these things down.
0: Samajamulo itti pavitramainatundi yokka margamulanu aadarshanga manam nirupinchali.
1: And whatever we do, we must be models and ideals to those around us in society.
0: ఎవరేమన్నను కూడా మనం సహించుకొని భరించుకొని సేవలో మనము పాల్పడాలి.
1: Whatever the other person might say, we should forget and forgive and keep doing our thing.
0: తరులు దూషింప నీవును వారి వలని, తిరిగి దూషించ నీ యొక్క అధికతేమి?
1: Now when somebody criticizes you, you criticize him in return, how then are you superior to your fellow being?
0: ఏది తప్పని నీవు ఎరిగినావో దాని చేయక ఉండుటే ధర్మపదము అన్నాడు.
1: యు నో దట్ ఇట్ ఇస్ సర్టన్ థింగ్ ఇస్ రాంగ్ అండ్ యెట్ యు ట్రై టు డూ దట్. ఆర్ యు ఫాలోయింగ్ ది డిక్టేట్స్ ఆఫ్ ధర్మ?
0: పరుడు చేసినటువంటి దానిని మనం తప్పని భావిస్తున్నాము.
1: వాట్ ది అదర్ మ్యాన్ డస్ వి లుక్ అపాన్ ఇట్ యాజ్ ఎ గ్రేట్ ఇంజస్టిస్.
0: అట్టి తప్పు మనం చేయకుండా చూసుకోవాలి.
1: We should see that we don't commit those mistakes.
0: అట్టి తప్పుని మనం చేసినప్పుడు పరుల యొక్క తప్పును మనం చెప్పుటకు ఏమాత్రం అధికారం ఉండదు.
1: When we repeat the mistake of the second person, we have no right to talk about it to him.
0: కనుక సత్య సాయి సంస్థల యందున్నటువంటి ఒక కార్యకర్తలు ఇలాంటి సమావేశములో ప్రవేశించినప్పుడు, సమాజములో ప్రవేశించినప్పుడు తగినటువంటి ఒక గుణములను ప్రకటించడానికి ప్రదర్శించడానికి తగిన కృషి చేయాలి.
1: సో ది వర్కర్స్ అండ్ ఆఫీషియల్స్ ఆఫ్ ది సత్య సాయి సేవా ఆర్గనైజేషన్, వెన్ దే టేక్ అపాన్ దెమ్సెల్వ్స్ దిస్ టాస్క్ ఆఫ్ సర్వింగ్ సొసైటీ, see to it that you not look for faults of others. What others do by way of mistakes, you do not repeat them.
0: సత్య సాయి భావములను కూడా మీరు చక్కగా అర్థం చేసుకోవటం లేదు.
1: You are also not understanding the nature of సత్య సాయి.
0: కనుక మీరు అర్థం చేసుకుని వర్తించడానికి తగిన ప్రయత్నం చేయటమే సరి అయినటువంటి సాధన.
1: Understand this nature, what సత్య సాయి stands for, and behave accordingly.
0: ప్రేమ స్వరూపులారా,
1: embodiments of love.
0: కాలము అధికమైనది.
1: Time has passed quite fast.
0: మీరు చురుకు చురుకుమని సూర్యుని కిరణాల్లో మీరు చుక్కిపోతున్నారు.
1: And you are suffering these powerful rays of the sun, suffering from it.
0: పరిస్థితుల్లో మీకు అధికంగా మాట్లాడి మీకు శ్రమ పెట్టడం నాకు ఇష్టం లేదు.
1: When you are suffering thus in that sun, it is not proper on my part to detain you.
0: తిరిగి సాయంకాలం మనం ముచ్చటించుకుందాం.
1: We shall reassemble again in the evening to resume our conversation.
0: ఇంతటితో నా ప్రసంగాన్ని విరమిస్తున్నాను.
1: I am bringing my discourse to a close at this point.
0: ముఖ్యంగా మనం సమస్తల యొక్క సమస్యలను పరిహారం గావించుకోవడానికి తగినటువంటి యొక్క సూక్ష్మ మార్గాలను మనం వెతుక్కోవాలి.
1: We should try to seek ways and means of putting an end to our problems.
0: దానికి తగినటువంటి యొక్క కొన్ని విషయాలను కూడాను మనం సాయంకాలం చర్చించుకుందాం.
1: సో ఫ్యూ థింగ్స్ పర్టైనింగ్ టు దిస్ ఆస్పెక్ట్ వీ షల్ డిస్కస్ ఇన్ ద ఈవినింగ్ టుడే.
2: You were listening to a divine discourse delivered by Bhagavan Baba on the morning of 21st of November 1985 during Bhagavan's 60th birthday celebrations on the occasion of the 4th World Conference of the Sri Satya Sai Seva Organization.

0: You are listening to Radio Sai Global Harmony. Radio Sai brings to you every day the teachings and the universal message of love of Bhagavan Sri Satya Sai Baba.
1: Divine Droplet, a small excerpt from a discourse delivered by Bhagwan Sri Satya Sai Baba. In this audio clip, Swami beautifully explains that God is one and is no different from nature. Swami says that we should consider our duties as worship of God. This divine droplet has been taken from the discourse delivered by Bhagavan on 3rd September
2: 1988. There is only one God. ఏ పేర్లైనా ఏ యొక్క దేశమైనప్పటికీ ఏ కాలమైనప్పటికీ దైవత్వం ఒక్కటే అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
3: రికగ్నైజ్ ది ఫ్యాక్ట్ దట్ దేర్ ఇస్ ఓన్లీ వన్ గాడ్ అండ్ వన్ డివినిటీ టు విచ్ అవర్ కంట్రీ యూ బిలాంగ్.
2: దేశభావాన్ని మనం దూరం చేసుకోవాలి.
3: మేక్ యువర్ సెల్ఫ్ డిస్టెంట్ ఫ్రమ్ ఫీలింగ్స్ ఆఫ్ డిఫరెన్స్.
2: అందరి ఎందు దైవత్వమే ఉన్నది అనేటువంటి సమత్వాన్ని మనం వహించాలి.
3: యూ హుడ్ యాక్సెప్ట్ అండ్ లివ్ ద లైఫ్ ఆఫ్ ఈక్వాలిటీ.
2: ముఖ్యంగా ప్రకృతి యొక్క ప్రభావాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
3: బేసికలీ వీ షుడ్ రికగ్నైజ్ ద లాస్ ఆఫ్ నేచర్.
2: ప్రకృతి వేరు, పరమాత్మ వేరు కాదు.
3: గాడ్ ఈజ్ నాట్ డిఫరెంట్ ఫ్రమ్ నేచర్.
2: ఈ ప్రకృతికి ధర అని పేరు.
3: దిస్ నేచర్ హ్యాస్ ఎ నేమ్ కాల్డ్ ధర.
2: ధర అనేటప్పుడు అదే రాధాగా మారిపోయింది.
3: దిస్ ధర, when it is inverted, it becomes Radha.
2: Radha Krishnudu anagayami Dhara Paramatma. Ide prakriti paramatma yokka swaroopame Radha Krishnudu ani.
3: Radha Krishna is a symbolic representation of the type of relationship that you get between nature and God.
2: Kanuka ee prakriti lopana manam cheyavalsinatunti yokka kartavyanni chakkaga nirvartinchadaniki prayatniste ide nijamainatunti aaradham.
3: If we can make efforts to discharge our duties in living in nature,
2: kartavyanni vismarinchi
3: giving up your own duty,
2: devullu badinchi,
3: giving trouble to
2: devuni poojiste vachinatundi phaltam emuntundi,
3: what is it that you are going to get if you worship God?
2: Kanuka devullu badinchakunda chusko.
3: Do not hurt or cause pain to living being.
2: Cheppina matalanta vismarinchatamu,
3: not caring for the words of God,
2: dhyana poojalu cheyatamu,
3: doing worship and meditation is no good.
2: Matramu mana prayojanam ledu.
3: You are not going to achieve
2: edi chesina daiva karyamgane nu bhavinchi తప్పు లేదు.
3: వాట్ ఎవర్ యు ఆర్ డూయింగ్, కన్సిడర్ దట్ యాజ్ ఎ వర్షిప్ ఆఫ్ గాడ్ అండ్ డూ ఇట్.
1: సాయిరామ్, యు జస్ట్ హర్డ్ ఎ డివైన్ డ్రాప్లెట్, ఎ స్మాల్ ఎక్సర్ప్ట్ ఆఫ్ ఎ డివైన్ డిస్కోర్స్ డెలివర్డ్ బై భగవాన్ శ్రీ సత్య సాయి బాబా. థ్యాంక్ యూ అండ్ సాయిరామ్.
4: You will now listen to a selection of devotional songs in English by the devotees of USA.

0: ತ್ಯಜ ದುರ್ಜನ ಸಂಸರ್ಗಂ. ಪ್ರೇಮ ಸ್ವರೂಪರ
1: ಎಂಬಾಡಿಮೆಂಟ್ಸ್ ಆಫ್ ಲವ್.
0: దుర్జన సంగము నుంచి మనం దూరం కావాలి. మొదలు
1: ద ఫస్ట్ ప్లేస్ వీ హావ్ టు రన్ అవే ఫ్రమ్ ద బ్యాడ్ కంపెనీ.
0: భజ సాధు సమాగమం, మంచి వారితో చెలిమిని చేయాలి.
1: వీ షుడ్ జాయిన్ ద గుడ్ కంపెనీ.

0: నిరంతరం కూడాను పుణ్యకార్యములు మనం ఆచరించాలి.
1: డూ ఆల్వేస్ మెరిటోరియస్ డీడ్స్.
0: స్మర నిత్యం అనిత్యత. ఏది నిత్యము, ఏది అనిత్యము, ఏది సత్యము, ఏది అసత్యము అనేటువంటి విచారణ చేసి మనము ఏ కార్యం నందైనా కూడాను ప్రవేశించాలి.
1: We should take to any activity every day by making a kind of inquiry. What is truth? What is untruth? What is permanent? What is temporary? What is fleeting? What is immortal?
0: ప్రేమ స్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: ఈనాటి మానవుడు ప్రపంచమునందు గల సమస్త విషయములను కూడాను తెలుసుకున్నట్టుకు ప్రయత్నిస్తున్నాడు.
1: Man today is making every attempt to know all that is available in this world.
0: ఈ దేశమునందు ఏ స్థానమునందు ఏమి జరుగుతున్నది అనేటువంటి విషయాన్ని గాఢంగా విచారిస్తూ ఉన్నాడు.
1: Man is finding out by making deep inquiry what is happening all over the world, every country and every place.
0: కానీ దురదృష్టవశాత్తు ప్రతి మానవుడు ప్రపంచాన్ని గురించి విచారిస్తున్నాడే కానీ తానెవరు అనేటువంటి తన తత్వాన్ని విచారించుటకు వెనుకంజ వేస్తున్నాడు.
1: బట్ మోస్ట్ అన్ఫార్చునేట్లీ మ్యాన్ వాంట్స్ టు నో వాట్ ఈస్ హ్యాపెనింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్ బట్ హీ ఫర్గెట్స్ ది బేసిక్ ఫ్యాక్ట్ టు నో హిమ్సెల్ఫ్.
0: తానెవరూ తెలుసుకునక ప్రపంచాన్ని తెలుసుకుని ప్రయోజనమేమిటి?
1: వాట్ ఇస్ ది యూజ్ ఇన్ నోయింగ్ ద వరల్డ్ వితౌట్ నోయింగ్ యువర్ ఓన్ సెల్ఫ్?
0: ఈ ప్రపంచమంతయును తాను అనేటువంటి దీనిపైన ఆధారపడి ఉంటున్నది.
1: ద హోల్ వరల్డ్ డిపెండ్స్ ఆన్ ద ప్రిన్సిపల్ ఆఫ్ ఐ ఆర్ ఐనెస్.
0: కూటి పేద కాని కోటీశ్వరుడు కాని మొట్టమొదట తనను తాను పరిచయం చేసుకునే పూర్వము నేను నేను అనేటువంటి పదాన్ని ఉపయోగపెడతాడు.
1: Be that be a pauper or a millionaire, when one has to introduce one's own self, he uses this word I, I.
0: ఈ నేను అనేటువంటిది ఎవరు?
1: Who am I?
0: మీరెవరండి అంటే నేను.
1: If we say who are you, well I am here. He uses
0: మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను ఒక డాక్టర్.
1: If you still ask who are you, I am a doctor is the response.
0: మరొక పర్యాయం మీరెవరండి అంటే నేను బిజినెస్ మ్యాన్ అంటారు.
1: If you ask someone who are you, I am a businessman.
0: Business chesedi evaru?
1: Who is doing this business?
0: Business oka vrutti.
1: Business is a profession.
0: Doctor oka pani.
1: Doctor is a work.
0: Kani pani sangathi neevu cheptunnavu kani neevevaru motta motta?
1: You are referring to your vocation, but what are you?
0: Naa peru Ramayya.
1: My name is Ramayya.
0: Naa peru Krishnayya.
1: My name is Krishnayya.
0: Ee Krishnayya Ramayya dehamunaku pettina perlu kani neevu kaade.
1: Ramayya and Krishna are the names given to the body. Then who are you?
0: కనుక ఈ విధంగా విచారణ చేస్తూ పోతే వస్తువుల పేర్లు, దేశం పేర్లు, వృత్తుల పేర్లు, ఈ విధమైనటువంటి వృత్తులు దీన్ని వర్తిస్తున్నాయి కానీ తానెవరో అనేటువంటి సత్యాన్ని మానవుడు గుర్తించడానికి ప్రయత్నించడం లేదు.
1: సో వన్ ఐడెంటిఫైస్ హిమ్సెల్ఫ్ విత్ ద బాడీ అండ్ ద కంట్రీ హీ బిలాంగ్స్ టు అండ్ ద ప్రొఫెషన్ హీ డస్, బట్ హీ డస్ నాట్ నో ఇన్ ద ట్రూ సెన్స్ answer to this question, who am I?
0: Sari answer nee peru atma.
1: The correct answer is I am atma.
0: Ee roopa naamamulu kudanu chanamulo maari pothuntai.
1: The name and form change in a moment of time.
0: Ivi sthiramainatunti kaadu.
1: They are not permanent.
0: Ivanni asthiramainatuntivi.
1: They are temporary.
0: Kaani taanu sthiramainatunti vaadu.
1: But he is permanent.
0: Ilanti nitya satyamainatunti oka tattvanni gurtinchaka అనిత్యము అశాశ్వతము అసత్యమైనటువంటి యొక్క విషయాలను మానవుడు అనేక విధములుగా గుర్తించడానికి ప్రయత్నిస్తున్నాడు.
1: Without understanding this fundamental eternal truth, man is carried away by this ephemeral temporal world.
0: ఇలాంటి మానవుని వల్ల జగత్తుకు కలిగేటువంటి ఉపయోగం ఏమిటి?
1: What is the use of out of that such a man who does not know himself?
0: ఇలాంటి మానవులే స్వార్థ సప్రయోజనములతో మునిగి దేశం యొక్క క్షేమమును కాని సమాజం యొక్క సౌభాగ్యమును కాని ఏమాత్రము గుర్తించుకోలేకపోతున్నారు.
1: Such a man drowns himself in selfishness and self-interest and does not contribute to the progress of the society nor of the nation.
0: ఈ వ్యక్తులను సమాజంలో ఒక మెంబర్సే కాని తాను ప్రత్యేకమైనటువంటి కాదు.
1: Every individual is a member in society, does not live
0: for himself. సమాజ క్షేమాన్ని గుర్తించినటువంటి వాడే తన క్షేమాన్ని తాను గుర్తించడానికి వీలవుతుంది.
1: The one who realizes the advancement of the society can work for himself.
0: Vyakti, kutumbamu, ivanni kuda denipaina aadharapadi untunnavi.
1: Individual and the family, they depend on what?
0: Samajam paina aadharapadi untundi.
1: They depend on society.
0: Itti samajam yokka kshemani gurtinchaka tana swarthanni maatrame lakshyam nandinchukoni jeevinchadaniki prayatnistunnadu manavudu.
1: Man is trying to make an attempt to live for himself without realizing the welfare of the society and its need.
0: Atma vishwasanni vismaristunnadu.
1: He has forgotten the self confidence.
0: Ye manavudu ye chinna gruham nirminchavalani nannu motta mota punadi bhadranga veyyali.
1: Be that anyone, if he wants to build a house, foundation should be strong.
0: Punadi ye lekundina bhavaname nilavadu.
1: Without foundation, the building will not stand.
0: Kanuka ee punadiye aatmavishwasamu.
1: This foundation is self-confidence.
0: Aatmavishwasam gattiga undapude tana jeevithamane bhavanamu subhadranga untuntadi.
1: When the foundation of the self-confidence is strong, the mansion of human life is safe.
0: Ee punadi deni kosam.
1: What for is the foundation?
0: Kodalu katte nimittamai punadi natyavasaramu.
1: Foundation is essential to raise walls.
0: Ee godalu emiti?
1: What are these walls?
0: ఎప్పుడు ఆత్మవిశ్వాసం తన యందు ఆవిర్భవించినో అప్పుడే ఆత్మ అనేటువంటి యొక్క విశ్వాసంతో తన ఆత్మ తృప్తి కూడాను కలుగుతుంది.
1: The moment he has the strong foundation of self-confidence, he develops self-satisfaction.
0: ఈ ఆత్మ తృప్తి ఆత్మవిశ్వాసం వలనే లభ్యమవుతుంది.
1: One derives self-satisfaction out of self-confidence.
0: ఈ సెల్ఫ్ తృప్తి ఆత్మ తృప్తి దేని వల్ల అభివృద్ధి అవుతుంది?
1: హౌ డు యు డెవలప్ దిస్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్?
0: స్వార్థ త్యాగం చేతనే ఈ యొక్క స్వార్థం అనేటువంటిది నిలిచిపోతుంది.
1: యు హావ్ టు గివ్ అప్ దిస్ సెల్ఫిష్నెస్ అండ్ దెన్ యూ కెన్ గ్రో ఇన్ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్.
0: ఈ సెల్ఫ్ సాక్రిఫైస్ అనేటువంటిది చేయటం చేతనే మానవత్వంలో కొంత శాంతి కలుగుతుంది.
1: యు కెన్ అటైన్ పీస్ by following the path of self-sacrifice.
0: Appude self-realization anetunte life manaku artham avutundi.
1: Then we will understand the life of self-realization then.
0: Kani ee naati manavudu puradi ainatunte aatmavishwasam ane vismarinchinappudu inka aatma shanti ee reetiga labhyam avutundi.
1: Man today has forgotten the foundation of self-confidence.
0: Aatma trupti ee reetiga labhistundi.
1: How to expect him to have self-satisfaction?
0: Aatmanandam ee reetiga thanu anubhavinchagaladu.
1: How can he experience blissful state?
0: Kanuka ee naati manavudu aatmanu vismarinchi dehamu manassu buddhi chittamu indriyamu antakarana deeni paina maatrame aadharapadi untunnadu.
1: Man has given up altogether the atmic principle and is carried away by the body, mind, intellect and senses.
0: Kani deeni annitikini oka master untunnadu.
1: But there lies a master for all this.
0: Adi ee aatma.
1: Atma is the master.
0: Kanukane master the mind, be a master mind.
1: So Bhagavan says, master the mind, be a master mind.
0: Ee manasu dehamu buddhi chittamu indriyamu ivanni kudunu kevalamu oka vidhamaina panimuttu.
1: Body, mind, intellect and senses are merely instruments.
0: Indulopala ee vibration, atma ane vibration undatam chetane ee dehamu manasu buddhi anni pani chestunnayi.
1: Because of the principle of atma working through the vibration, that makes the body, the mind, senses work,
0: operate.
1: Man is not making an attempt to know this truth.
0: దైవత్వమే విస్మరించినటువంటి వానికి ఏ సుఖము ఏ శాంతి లభించదు.
1: Man will never have any peace or happiness if he forgets God.
0: ఏదో ఆనందంగా ఉన్నట్టు నటిస్తుంటారు కానీ ఆనందం ఏమాత్రం కూడా ఉండదు.
1: He pretends to be happy, but there's no trace of happiness.
0: ఆనందములకు మాస్టర్ భగవంతుడే.
1: God is the master of this state. శాంతికి
0: యజమాని భగవంతుడే.
1: God is the master of peace.
0: ఎందుకోసం భగవంతుని ప్రార్థిస్తున్నాము?
1: Why do we pray to God?
0: నేను ఫలాని పని కోసమని ఫలాని ఫలితం కోసమని అని భావిస్తున్నారు. ఇది చాలా చెడ్డ భావము.
1: It's a very bad feeling to pray to God expecting certain boons and rewards.
0: భగవంతుని ప్రార్థించేటువంటిది ప్రాపంచిక సంబంధమైనటువంటి వృత్తుల కోసమని ఫలితం కోసం కాదు.
1: We should never pray to God for worldly gains and benefits.
0: తన దగ్గర ఏది లేదో,
1: that which is missing in us,
0: భగవంతుని దగ్గర ఏది ఉన్నదో దానిని పొందే నిమిత్తమై ప్రార్థిస్తున్నాడు.
1: We have to pray to God to obtain that which is with him, which is not with us.
0: తన దగ్గర లేనిది శాంతి.
1: We don't have peace.
0: అట్టి శాంతి స్వరూపుడైనటువంటి భగవంతుని ప్రార్థించి శాంతి తన నుంచి పొందడానికి కోసం.
1: We have to pray to God, the embodiment of peace, and receive peace from Him.
0: తనయందు లేనటువంటిది ఆనందము.
1: We have no bliss.
0: అట్టి ఆనందాన్ని భగవంతుని దగ్గర నుంచి పొందగోరి ప్రార్థిస్తున్నారు.
1: We pray to God to be blissful.
0: ఎన్ని పూజలు, ఎన్ని తపములు, ఎన్ని యజ్ఞములు, ఎన్ని యాగములు, ఎన్ని యాత్రలు చేసినప్పటికీ ప్రాపంచక సంబంధమైనటువంటి విషయవాంచ కోసం కాదు.
1: The worship or the penance or the rituals or pilgrimage that we go on are not meant for worldly gains and profits. That which is not available in the world. We pray to God for that which is not available in the world.
0: Which is not yet.
1: No man inquires about this truth. We have one desire. It is not fulfilled, therefore we turned upon the grass.
0: భక్తులు భక్తులే కాదు.
1: Such people are not devotees at all.
0: కేవలం ఒక ఇమాజినేషన్.
1: It was all.
0: నేను భక్తులు అనిపించుకుంటుంటారు.
1: They call themselves devotees.
0: నిజమైన భక్తులు కోరేటువంటిది ఒక్క ఆనందాన్ని కోరాలి.
1: A true devotee works for bliss.
0: ఆ ఆనందములోనే సర్వము మనకు లభ్యమవుతుంది.
1: That bliss confers the rest.
0: అందుకోసమే భగవంతుని నిత్యానందము, పరమ సుఖము, కేవలం జ్ఞానమూర్తిము, ఈ సుఖము జ్ఞానమంతా కూడాను ఆనందం వల్లనే మనకు లభ్యమవుతుంది.
1: This happiness and the wisdom we can derive out of the divinity God.
0: కనుక మానవుడు భగవంతుని ప్రార్థించే దేని నిమిత్తమైనటి శాంతి ఆనంద నిమిత్తమై ప్రార్థించటం.
1: Why man prays to God to attain peace and bliss?
0: మానవులారా ప్రతి విషయమునందు కూడా మనం విచారణ చేసినప్పుడు దైవం అనేటువంటి వాడు మనకంటే ప్రత్యేకంగా లేడు.
1: When we inquire in depth, we'll understand God is not separate from us.
0: మంచి చెడ్డలు అన్నీ కూడాను మన యొక్క కర్మల ఫలితమే కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు.
1: Good and bad depend on our own actions, nothing to do with God.
0: ఏ విత్తనము నాటుకుందుమో ఆ మొక్కనే కలుస్తుంటాయి.
1: As you sow, so you reap.
0: కనుక మన ఫలితము మంచిది కాని చెడ్డది కాని భగవంతుని యొక్క అనుగ్రహం కాదు, మన యొక్క లోపములి.
1: The results and the consequences, be they good or bad, they depend on our own actions.
0: ఇట్టి సత్యాన్ని మానవుడు గుర్తించినప్పుడే,
1: when this truth is understood by man,
0: divyattam anetundi oka atmatattvanni artham chesukogaladu.
1: He can understand the divine principle of atma.
0: Manavudu anadi kalam nundi aneka vidhamainatundi oka sadhanalu salaptu vastunnadu.
1: Man has been undertaking many spiritual endeavors and pursuits
0: enni
1: since ancient times.
0: Chesinappatikini
1: all the spiritual practices,
0: enni upanyasamulu vinnappatikini,
1: in spite of listening to
0: enni grandhamulu chadivinappatikini,
1: in spite of reading the texts,
0: మన దృష్టి సరైనటువంటిదిగా లేనప్పుడు సర్వము వ్యర్థమే అయిపోతుంది.
1: When our vision is not proper, everything would be wasted.
0: అందువలనే బుద్ధుడు సమ్యక్ దృష్టి అని మొట్టమొదట ఉచ్చరించాడు.
1: Therefore Buddha wanted us to develop the correct vision, good
0: vision. ప్రతి మానవుడు కూడాను మొట్టమొదట గుర్తించవలసినటువంటిది దృష్టి.
1: So every man must develop good vision.
0: ఆ దృష్టియే సృష్టి.
1: This drishti vision is a srishti creation.
0: Ee vachinatvantide kaani srishti pratyekamainatvantidi kaadu.
1: The creation is not different from the vision.
0: Mana yokka drishti nunchi elanti idundo alanti srishti prarambham avutundi.
1: As is the vision, so is the creation.
0: Kadakavu buddhudu chaala vicharam chestu vachadu.
1: Buddha inquired, investigated.
0: Inta kaalam nenu sadhana chesi inni vidhamainatvanti vicharana selipi kattagadapudiki nenu emi sadhinchanu.
1: I followed spiritual path for long and made inquiry in depth. What is it I achieved at the end?
0: ఏమి సాధించలేదు.
1: Nothing whatsoever.
0: దీని అన్నిటికీ నా మనసే దీనికి అడ్డు తగులుతూ ఉంటుంది.
1: He understood that mind stands as
0: సర్వ విధములైనటువంటి సాధనలకు మనసే దీనికి అడ్డు తగులుతుంది.
1: For all spiritual pursuits, mind is the main obstacle.
0: మనసును మార్చేటువంటి మార్గాన్ని నేను కనిపెట్టాలి అని సాధన చేస్తూ వచ్చాడు.
1: He wanted to discover the path as to forget the mind totally.
0: అప్పుడే అమనస్కుడైపోయాడు.
1: దెన్ హీ హాస్ విత్డ్రాన్ హిస్ మైండ్.
0: అమనస్కుడు కావడం చేతనే ఆత్మతత్వం తనకు లభ్యమైంది.
1: బికాస్ ఆఫ్ దిస్ అమనస్క ఆర్ విత్డ్రాల్ ఆఫ్ ద మైండ్ హీ కుడ్ నో ఆత్మ.
0: మనసును మర్చిపోవటమే మనం చేయవలసిన సాధన.
1: ద స్పిరిచువల్ పాత్ కన్సిస్ట్స్ ఫస్ట్ ఫర్గెటింగ్ వన్స్ ఓన్ మైండ్.
0: కానీ మనసును ఏ రీతిగా మరుస్తారు?
1: హౌ టు ఫర్గెట్ ద మైండ్?
0: ప్రాకృతమైన, లౌకికమైన, భౌతికమైన విషయాలపైన మనసును ఇమిడ్చి ఈ మనసును ఏ రీతిగా మార్చడానికి వీలవుతుంది?
1: విత్ అవర్ మైండ్ కంప్లీట్లీ డ్రౌండ్ ఇన్ వరల్డ్లీ ఎఫిమరల్ ఫిజికల్ ప్లెజర్స్, హౌ డు
0: మనసును మార్చడం అంటే చాలా సులభమైన మార్గమే.
1: టు డైవర్ట్ ద మైండ్ ఇట్స్ వెరీ ఈజీ పాత్.
0: ఏ విధంగా?
1: హౌ?
0: మనస్సు అనేటువంటి సంకల్పం లేకుండా,
1: without the thought of the existence of the mind,
0: బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ రావాలి.
1: We should think of the effects of the intellect.
0: ఈ బుద్ధి యొక్క ప్రభావాన్ని మనం చింతిస్తూ వచ్చేటప్పటికి ఈ దీని యొక్క డిస్క్రిమినేషన్ వల్ల ఉత్తమమైనటువంటి ఒక భావం వల్ల ప్రవేశిస్తుంది.
1: As we think of the intellect, it starts discriminating and then we'll understand the fundamental.
0: మానవుని యందు నాలుగు విధములైనటువంటి యొక్క జ్ఞానములు ఉంటున్నవి.
1: Man has got four sorts of knowledge.
0: కానీ ఈనాటి మానవ యుగమునందు,
1: in this modern age,
0: ఉన్నదంతా కూడా బుకిష్ నాలెడ్జ్.
1: All that exists today is bookish knowledge.
0: అది కేవలం ఒక సూపర్ఫిషియల్ నాలెడ్జ్.
1: Bookish knowledge is a superficial knowledge.
0: దాని తర్వాత జనరల్ నాలెడ్జ్ కావాలి.
1: We need general knowledge.
0: ఈ జనరల్ నాలెడ్జ్ అనేటువంటిది ఒక ఆత్మవిశ్వాసంతోనే మనకు సరైనటువంటి జ్ఞానం లభ్యమవుతుంది.
1: The general knowledge can be obtained by developing self-confidence.
0: ఈ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ లేకపోవడం చేత ఈ నాలెడ్జ్ తప్పు మార్గాన్ని ప్రవేశపెడుతుంది.
1: బికాస్ ఆఫ్ ద ల్యాక్ ఆఫ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అవర్ నాలెడ్జ్ ఇస్ పర్వర్టెడ్.
0: తదుపరి డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ వస్తుంది.
1: దెన్ వీ హావ్ టు డెవలప్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: ఈ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్ లోపలే ఈనాటి భక్తులందరూ మోసపోతున్నారు.
1: పీపుల్ ఆర్ బిట్రేడ్ అండ్ డిసీవ్డ్ ఇన్ దిస్ రెస్పెక్ట్ ఆఫ్ డిస్క్రిమినేషన్ నాలెడ్జ్.
0: తనకు అవసరమైనటువంటిది తనకు అనుకూలమైనటువంటి రీతిగా డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: మ్యాన్ డిస్క్రిమినేట్స్ బేసింగ్ ఆన్ హిజ్ ఓన్ కన్వీనియన్సెస్ అండ్
0: తన రక్షణ నిమిత్తమై తన స్వార్థ నిమిత్తమై తన స్వప్రయోజన నిమిత్తమై డిస్క్రిమినేషన్ చేస్తున్నాడు.
1: మ్యాన్ డిస్క్రిమినేట్స్ కీపింగ్ హిజ్ సెల్ఫిష్నెస్ అండ్ సెల్ఫ్ ఇంట్రెస్ట్.
0: నేరో డిస్క్రిమినేషన్.
1: This is narrow discrimination.
0: కానీ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ చేయాలి.
1: బట్ వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్
0: సమాజమునకు నాకు సర్వులకు కూడా అనుకూలమైనటువంటి డిస్క్రిమినేషన్ చేయాలి.
1: వీ షుడ్ ఎక్సర్సైజ్ ఫండమెంటల్ డిస్క్రిమినేషన్ విచ్ ఇస్ గుడ్ ఫర్ యూ అండ్ గుడ్ ఫర్ ఎవ్రీబాడీ.
0: అది ఏ నిజమైనటువంటి యొక్క బ్రాడ్ మైండ్.
1: దాట్ ఈస్ రియల్ బ్రాడ్ మైండెడ్నెస్.
0: అది ఏ ఎక్స్పాన్షన్ లవ్.
1: దాట్ ఈస్ ఎక్స్పాన్షన్ లవ్.
0: తన నిమిత్తమే తాను చేసేటువంటి డిస్క్రిమినేషన్ అంతా కూడా కంట్రాక్షన్ లవ్.
1: ద డిస్క్రిమినేషన్ ఆన్ సెల్ఫిష్ గ్రౌండ్స్ ఈస్ కంట్రాక్షన్ లవ్.
0: కనుక లవ్ అనేటువంటి యొక్క సత్యాన్ని మనం చక్కగా గుర్తించడానికి ప్రయత్నించాలి.
1: సో వీ షుడ్ నో ది ప్రిన్సిపల్ ఆఫ్ లవ్ వెరీ క్లియర్లీ.
0: ఎవరినైనా మనం చూసినప్పుడు హలో హలో హలో అంటాం. ఇది లవ్వా? కాదు.
1: When we see anybody, when we meet anyone, we say hello, hello. Is that love? No.
0: Hello annanta matramana idi oka prema kaadu.
1: Hello doesn't signify love.
0: Lopala hello kavali.
1: The hollowness inside is needed.
0: Etti bhavamulu, etti yochanalu, etti korikalu lekunda ninchali.
1: We should go beyond the feelings, thoughts and desires.
0: Idi ee vidhamainatundi deenla unnapude manasu yokka prabhavamu manlo ye matramu pani cheyadu.
1: When we conduct ourselves in this direction, we will not be victimized by the ways of the mind.
0: బుద్ధుడు 6 సంవత్సరములు పనిచేసినప్పటికీ కట్టకడకు తెలుసుకున్నటువంటిది ఇదియే.
1: This is the basic truth.
0: మనసును ఆధారం చేసుకుని తిరిగినంత కాలము నాకు ఏమాత్రమూ ఆత్మతత్వం అర్థం కాలేదు.
1: After 6 long years of deep penance, Buddha has come to this final result.
0: మనసును ప్రక్కకు నెట్టి
1: he should brush aside the mind,
0: ఆదర్శంగా తీసుకుని
1: take the intellect as ideal,
0: ఆత్మతత్వాన్ని పొందటం చేతనే బుద్ధి గ్రాహ్యం అతీంద్రియం అన్నారు.
1: As he attained atmic principle finally, relying on the intellect, it is understood that is beyond
0: ఆత్మతత్వాన్ని అర్థం చేసుకోవాలంటే మొట్టమొదట మనము సరైనటువంటి ఒక మాతృభావాన్ని ఒక విధమైనటువంటి ఒక మనోభావాన్ని దూరం చేయాలి.
1: To understand the principle of the self or atmic principle, we should travel beyond the state of mind.
0: ఈ మనసు ఉండినంత వరకు కూడా మనిషి ఏమాత్రం బాగుపడ్డు.
1: సో లాంగ్ ద మైండ్ లాస్ మ్యాన్ కెన్ నెవర్.
0: ఎన్ని జన్మలెత్తినప్పటికీ ఆ మనిషి మషిగానే ఉంటుంటాడు.
1: ఇన్ స్పైట్ ఆఫ్ రిపీటెడ్ బర్త్స్ హీ కంటిన్యూస్ టు బి ఎ హ్యూమన్.
0: మనిషి
1: మనిషి
0: ఈనాటి మనిషి ఏ రీతిగా ఉన్నాడు?
1: మనిషి హ్యూమన్ హౌ ఇస్
0: మా నీ సి.
1: హియర్ దర్ త్రీ లెటర్స్ మా నీ సి.
0: ఈ వైపు నుంచి చేస్తే సి నీ మా.
1: Read it in the reverse order.
0: ఇలాంటి మనిషి సినిమా మనిషి మాదిరి తోస్తుండాలి.
1: Read it in the reverse order. మా నీ సి. Now it is సి నీ మా.
0: కేవలం యాక్ట్ చేసినట్టుగా కనిపిస్తుండాలి కానీ హృదయపూర్వకంగా తాను ఆశించినట్టుగా కనపడటం లేదు.
1: All everything appears to be pretension, action, not wholehearted involvement.
0: మానవా
1: మానవా.
0: మానగా ఏమిటి?
1: What is మా?
0: అజ్ఞానము.
1: Ignorance.
0: నానగా ఏమిటి? లేకుండా.
1: Without that.
0: వానగా ఏమిటి? వర్తించటము.
1: వా కండక్టింగ్ వన్స్ ఓన్ సెల్ఫ్.
0: అనగా ఏమిటి?
1: వాట్ డస్ ఇట్ మీన్?
0: మా అనగా మాయా.
1: మా ఇల్యూషన్.
0: ఈ లేకుండా వర్తించినటువంటి వాడు నిజమైన మనిషి.
1: మానవ ద వన్ హూ క్రాసెస్ దిస్ ఇల్యూషన్ అండ్ కండక్ట్స్ హిమ్సెల్ఫ్ ఈజ్ మానవ ఆర్ ఎ ట్రూ హ్యూమన్.
0: ఇది కేవలం ఇల్యూషన్ అని అంటున్నాము, మాయా అంటున్నాము.
1: వీ సే మియర్లీ ఇట్స్
0: ఇల్యూషన్. మాయా అనగా ఏమి?
1: వాట్ ఈజ్ ఇల్యూషన్?
0: మాయా అనగా ఏమీ లేనటువంటిది.
1: నథింగ్నెస్ ఈజ్ ఇల్యూషన్.
0: నా మాయ ఇది మాయ అన్నారు. లేనటువంటి దానిని మాయగా మనం భ్రమిస్తున్నాము.
1: ది నాన్ ఎగ్జిస్టెంట్ స్టేట్ ఇస్ టేకెన్ యాజ్ ఇల్యూజన్.
0: నీవేదైనా ఒక మార్గంలో ప్రయాణం చేస్తున్నప్పుడు నీ వెంట నీ యొక్క ప్రతిబింబం వస్తూనే ఉంటుంది.
1: వెన్ యూ పాస్ అలాంగ్ ఎ పాత్ ద షాడో ఫాలోస్ యూ.
0: ఈ ప్రతిబింబమే మాయ అన్నారు.
1: We call this shadow as a
0: ఈ మాయ ప్రతిబింబాన్ని వదిలిపెట్టి మనిషి నడచడానికి వీలు కాదు.
1: మ్యాన్ కెనాట్ వాక్ హిమ్సెల్ఫ్ లీవింగ్ ది షాడో.
0: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్
1: యాక్షన్ రియాక్షన్ సౌండ్ రీసౌండ్.
0: ఈ యొక్క సౌండ్ అంతా మన యొక్క స్వరూపమే, మన యొక్క భావములే, మన యొక్క సంకల్పములే, అన్ని మనలో ఉంచి ఆవిర్భవించినటువంటివి.
1: సౌండ్ సిగ్నిఫైస్ అవర్ ఓన్ ఫీలింగ్స్, అవర్ ఓన్ ఫార్మ్ అండ్ అవర్ ఓన్ థాట్.
0: కనుక ఈ సంకల్ప వికల్పములు ఉండినంత వరకు కూడాను మానవుని యొక్క తత్వము మానవునికి అర్థం కాదు.
1: సో లాంగ్ దేర్ ఆర్ థాట్స్ అండ్ కౌంటర్ థాట్స్ ద హ్యూమన్ క్వాలిటీ కెనాట్ బి అండర్స్టూడ్.
0: అదే మొన్న చెప్పాను.
1: దట్స్ వాట్ భగవాన్
0: మానవుని ఇంగ్లీష్ లో ఎంఏఎన్ మ్యాన్ అంటారు.
1: మానవ హ్యూమన్ బీయింగ్ ఇన్ ఇంగ్లీష్ ఈజ్ మ్యాన్ ఎంఏఎన్.
0: ఎం అనగా ఏమిటి?
1: వాట్ ఈజ్ ఎం?
0: అదే మాయా.
1: ఎం స్టాండ్స్ ఫర్ మాయా ఇల్యూజన్.
0: అనగా ఇది ఒక ప్రతిబింబము అనేటువంటి సత్యాన్ని గుర్తించాలి.
1: వి హావ్ టు రికగ్నైజ్ ద ఫ్యాక్ట్ దట్ వి ఆర్ ఎ రిఫ్లెక్షన్.
0: ఏ ఆత్మతత్వాన్ని అనుభవించాలి.
1: వి హావ్ టు ఎక్స్పీరియన్స్ ఏ దట్ స్టాండ్స్ ఫర్ ఆత్మ.
0: ఎం అనేటువంటి నిర్వాణాన్ని పొందాలి.
1: ఎన్ స్టాండ్స్ ఫర్ నిర్వాణ.
0: నిర్వాణం మనకు లభ్యమవుతుంది.
1: హౌ డు అటైన్ లిబరేషన్?
0: ఆత్మవిశ్వాసాన్ని పెంచుకున్నప్పుడే నిర్వాణం మనలో ప్రాప్తిస్తుంది.
1: నిర్వాణ లిబరేషన్ ఇస్ పాసిబుల్ వెన్ వీ డెవలప్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్.
0: కనుక మొట్టమొదట మనం ఆత్మతత్వాన్ని విశ్వాసంగా తీసుకోవాలి.
1: సో వీ హ్యావ్ టు హ్యావ్ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇన్
0: సెల్ఫ్. ఆత్మవిశ్వాసం ఉండినంత వరకు కూడా మనకు ఎట్టి భయము లేదు.
1: సో లాంగ్ వీ హ్యావ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ వీ నీడ్ నో ఫియర్.
0: ఈనాటి మానవుడు సుఖముతో దుఃఖముతో ఎన్నో విధమైనటువంటి కష్టములతో కుంగి కుశించిపోతున్నాడు మానవుడు.
1: మ్యాన్ ఇస్ డౌన్ ఫుల్ ఆఫ్ ఫ్రస్ట్రేషన్ డిప్రెషన్ అండ్ డిసప్పాయింట్మెంట్.
0: ఈ ప్రపంచ సంబంధమైనటువంటి విషయ వాసనలపై ఎంత అభిరుచి ఉన్నదో.
1: సో లాంగ్ హీ డిజైర్స్ ది వరల్డ్లీ ప్లెజర్స్.
0: దాంట్లో ఒక్క భాగమైన కూడా దైవం విశ్వాసం పైన లేదు.
1: హీ డజంట్ పొసెస్ ఈవెన్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ కాన్ఫిడెన్స్ ఇన్ ద వరల్డ్ అఫైర్స్ టువర్డ్స్ గాడ్.
0: పుత్ర మిత్ర భరణం వ్యాపార సంభాషణే.
1: దట్ థాట్ యూ హ్యావ్ టువర్డ్స్ యువర్ ఫ్యామిలీ ద వెల్త్ అండ్ ద ప్రాపర్టీ యూ హావ్ స్పెండ్ ఎ ఫ్రాక్షన్ ఆఫ్ దట్.
0: ధన ధాన్య భోగ యశస్ లాభే సదా జాయతే.
1: That time and the worry in the time you spend for wealth, for grain and reputation.
0: Sachinta భువి నందనందన పదద్వంద్వారవిందే క్షణే.
1: అవుట్ ఆఫ్ దాట్ ఇఫ్ యూ స్పెండ్ ఎ ఫ్రాక్షన్.
0: దాంట్లో వెయ్యింటి ఒక భాగమైన కూడాను భగవంతుని పాదముల పైన మనసు పెట్టడము ఎంతో అదృష్టము.
1: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ ఆన్ ద ఫీట్ ఆఫ్ గాడ్ 1000th ఆఫ్ ద లాట్ యూ స్పెండ్ ఫర్ అదర్.
0: ధన ధాన్య భోగ యశస్సు కోసం ఎంత నీవు పరితపిస్తున్నావో.
1: We get worried for all the wealth and property in the grain.
0: దాంట్లో ఒక క్షణ భాగం భగవంతుని విశ్వాసం పైన పెట్టకూడదా?
1: If we just develop confidence, faith in God, 1000th of all that, it is enough.
0: ఏ మాత్రము లేదు.
1: Nothing whatsoever.
0: ఈ అనిత్యమైనటువంటి దానిపైన సర్వమును ప్రాణమునే అర్పితం చేస్తున్నాడు మానవుడు.
1: For these temporary things we are ready to die.
0: అర్పితం చేసి ప్రయోజనం ఏమిటి?
1: Why should we sacrifice?
0: అనుభవించేది ఏమిటి?
1: What is we experience?
0: మనం అర్పితం చేయవలసినది భగవత్ విశ్వాసానికి అర్పితం చేయాలి.
1: In fact, we have to offer to our faith in God.
0: అప్పుడే సర్వ విధమైనటువంటి శాంతిని, లోక శాంతి, మనశ్శాంతి, అన్ని విధమైనటువంటి యొక్క శాంతిలో మనకు లభ్యమవుతాయి.
1: Then it's possible to have peace at the individual level, at the mental psychological level, and in the world by and large.
0: కుటుంబకంగా సామాజికంగా కూడా ఎన్ని విధమైనటువంటి శాంతిని మనం అనుభవించవచ్చు.
1: వీ కెన్ ఎక్స్పీరియన్స్ పీస్ అట్ ది ఇండివిజువల్ లెవెల్, అట్ ద ఫ్యామిలీ లెవెల్ అండ్ అట్ ది సొసైటీ బై అండ్ లార్జ్.
0: కనుక మనం సొసైటీ దీన్ని లక్ష్యంలో పెట్టుకోవాలి.
1: సో వీ షుడ్ కీప్ ఇన్ వ్యూ ద సొసైటీ.
0: సొసైటీ లేకపోతే మనం లేము, మన ఫ్యామిలీ లేదు.
1: విదౌట్ సొసైటీ యూ అండ్ యువర్ ఫ్యామిలీ డు నాట్ ఎగ్జిస్ట్.
0: కనుక మొట్టమొదటి సొసైటీ.
1: సో సొసైటీ,
0: సొసైటీ నుంచి నేను పుట్టాను.
1: ఐఎమ్ బోర్న్ ఇన్ సొసైటీ.
0: నేను సొసైటీ ఒక మెంబర్.
1: ఐఎమ్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ.
0: ఈ సత్యాన్ని గుర్తించుకొని సమాజం యొక్క క్షేమాన్ని మనం ఆశిస్తూ రావాలి.
1: వీ ఫుల్లీ నో ది ట్రూత్ దట్ యు ఆర్ ఎ మెంబర్ ఇన్ సొసైటీ హావింగ్ బీన్ బోర్న్.
0: కేవలం నీ ఆనందాన్ని మాత్రమే నీ లక్ష్యం నందించుకోకూడదు.
1: డోంట్ కాన్సన్ట్రేట్ యువర్ సెల్ఫ్, సెల్ఫ్ సెంటర్.
0: దీనిని పురస్కరించుకుని లోక సమస్త సుఖినో భవంతు.
1: Basing on this, the prayer says, let all the world be happy.
0: Prachina kalam nundi pavitramaina bharatiya samskruti aadhyatmika tattva vicharam cheta yavat prapanchamunakunu susthira shanti baddhatanu andistu vachindi.
1: Since ancient times, because of the sacred thoughts, Bharati has prayed and worked for the welfare and the progress of the universe.
0: అన్ని దేశములకు కూడా శాంతి భద్రతను అందించినటువంటిది భారతదేశమే.
1: ఇట్స్ భారత్ దట్ ఎన్షోర్డ్ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ టు ఆల్ కంట్రీస్.
0: ఇది భారతదేశము.
1: దిస్ ఇస్ భారత్.
0: అందరూ భారతీయులే.
1: ఆల్ ఆర్ భారత.
0: భారతీయులు అనగా ఏమిటి అర్థము?
1: వాట్ ఇస్ ద మీనింగ్?
0: స్వప్రకాశమైనటువంటి జ్యోతి.
1: భా ఇస్ ద లైట్ దట్ షైన్స్.
0: ఆ లైట్ని, ఆ యొక్క జ్యోతిని మనము వరించటమే భారతి.
1: టు బి ఆఫ్టర్ ది సెల్ఫ్ ఎఫల్జెంట్ లైట్ ఈజ్ భారతి.
0: ఇటువంటి జ్యోతిర్మయమైనటువంటి యొక్క దైవత్వాన్ని మనం వరించినప్పుడే ఇది భారత అనేటువంటి నేమ్ సార్థకమవుతుంది.
1: వెన్ వీ లవ్ గాడ్ హూ ఇస్ ద లైట్ విల్ బి రియల్లీ యాక్టింగ్ ఇన్ ఎ బిఫిటింగ్ వే యాజ్ భారతీయర్స్.
0: సంగీత సాహిత్య విద్యలందు కూడాను ఈ భారతి అనేటువంటి ఒక తత్వమును ఇమిడ్చి ఉంటున్నది.
1: మ్యూజిక్ అండ్ లిటరేచర్ ఆఫ్ దిస్ సేక్రెడ్ ల్యాండ్ ఆల్సో స్పీక్ ఆఫ్ దిస్ భారతి.
0: భారత అంటే ఏమిటి?
1: వాట్ డు మీన్ భారత?
0: భా భావము.
1: భా ఫీలింగ్ భావ.
0: రా రాగము.
1: రా ద ట్యూన్
0: తాళము.
1: తా ద బీట్.
0: భావరాగ తాళ సమ్మితమైనటువంటిదే భారతము.
1: భారత స్టాండ్స్ ఫర్ దీస్ త్రీ థింగ్స్ ద ఫీలింగ్ ద ట్యూన్ అండ్ ద బీట్.
0: అన్ని రంగములందు, నైతిక భౌతిక ధార్మిక ఆధ్యాత్మిక లౌకిక రాజకీయ రంగములందు కూడాను భారతి అనేటువంటి సత్యాన్ని మంటమంట గుర్తించాలి.
1: ఇన్ ఆల్ ఆస్పెక్ట్స్ ద సోషల్ మోరల్ ఎథికల్ ది స్పిరిచువల్ దిస్ భారత్ నేచర్
0: భారతదేశం
1: ప్రిన్సిపల్.
0: భారతం అనగా ఏదో రాముడు తమ్ముడు భారతుడు అనుకుంటున్నాడు.
1: వై థింక్ భరత ఈజ్ ది బ్రదర్ ఆఫ్ రామ.
0: కాదు కాదు.
1: నో,
0: ఇది అన్నింటికీ అతీతమైనటువంటిది.
1: ఇట్ ఈస్ బియాండ్ ఆల్.
0: ఇలాంటి పవిత్రమైనటువంటి యొక్క భారత తత్వాన్ని మనం గుర్తించాలి.
1: వీ షుడ్ నో ద నేచర్ ఆఫ్ భారత్ వెరీ క్లియర్లీ.
0: దైవభావం ఆనాడు మనకు ఆవిర్భవిస్తుంది.
1: దెన్ ద డివైన్ థాట్స్ వుడ్ కమ్.
0: ప్రేమస్వరూపులారా,
1: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
0: భగవంతుడు ప్రేమస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు సత్యస్వరూపుడు.
1: గాడ్ ఈస్ ది ఎంబాడిమెంట్.
0: భగవంతుడు శాంతి స్వరూపుడు.
1: గాడ్ ఈస్ పీస్.
0: భగవంతుడు ఆనందమయుడు.
1: గాడ్ ఈస్ బ్లిస్.
0: ఇట్టి ఆనందమయమైనటువంటి యొక్క భగవంతుణ్ణి మనం ఆనందంతోనే ప్రార్థించాలి.
1: గాడ్ the bliss we have to pray to him in the state of bliss.
0: Itti bhagavantunaku sat chit aanandam anetundi saarthaka naamam.
1: The correct exact name of God is sat chit ananda.
0: Sat anaga emiti?
1: What do you mean by sat?
0: Shashvatamu.
1: Sat means that which is
0: shashvatamainatundi yokka bhavam cheta shashvatamainatundi bhagavantuni manam prarthinchali.
1: God is permanent. With that eternal thought and feeling, we have to pray to him.
0: Chittanaga emiti?
1: What do you mean by chit?
0: Jnanamayamainatundi.
1: Wisdom.
0: ఈ జ్ఞానం ఎట్లా ఉండాలి?
1: హౌ షుడ్ ఇట్ బి?
0: ఆధ్యాత్మిక జ్ఞానంగా ఆవిర్భవించాలి.
1: ద విజ్డమ్ షుడ్ బి స్పిరిచువల్ విజ్డమ్.
0: సత్తును సత్తుతోనే పొందాలి, చిత్తును చిత్తుతోనే పొందాలి.
1: సో గాడ్ విజ్డమ్ వీ కెన్ రీచ్ హిమ్ త్రూ ద పాత్ ఆఫ్ విజ్డమ్. ద పర్మనెంట్ గాడ్ కెన్ బి రీచ్ త్రూ ద పర్మనెంట్.
0: ఆనందమును ఆనందంతోనే పొందాలి.
1: ద బ్లిస్ఫుల్ గాడ్ కెన్ బి అటైన్ త్రూ ద పాత్.
0: ఒక నిరాశతో, ఒక నిస్పృహతో, ఒక నిరాపేక్షతో ఏమాత్రము దాన్ని లక్ష్యం చేయకుండా ఉండకూడదు.
1: We can never reach God, the embodiment of bliss, through the path of frustration and disappointment, depression.
0: కనుక భగవంతుని యొక్క తత్వాన్ని మొట్టమొదటి గుర్తించడానికి తగినటువంటి సత్యము ప్రేమని.
1: Therefore, the true principle to attain divinity is truth.
0: ప్రేమతో మనం భగవంతుని ఆరాధించినప్పుడు తాను ప్రేమనే అందిస్తుంటాడు.
1: When we worship God with love, he will give us his love.
0: యత్ భావం తద్ భవతి.
1: As is the feeling, so is the experience.
0: మానవుడు తన భావాన్ని పురస్కరించుకుని తన ఫలితాన్ని పొందుతూ ఉంటాడు.
1: మ్యాన్ ఫేసెస్ ద రిజల్ట్స్ అండ్ రివార్డ్స్ డిపెండింగ్ ఆన్ హిస్ ఫీలింగ్స్.
0: ఈనాటి మానవుని యందు ప్రేమ వేరు, భావం వేరుగా ఉంటుండాలి.
1: టుడే ఇన్ ద మోడర్న్ మ్యాన్ ద లవ్ అండ్ ఫీలింగ్ ఆర్ అపార్ట్ ఫ్రమ్ ఈచ్ అదర్.
0: నిన్న పిల్లలకు సాయంకాల సమయంలో చిన్నదిగా బోధించాను.
1: భగవాన్ టాక్ టు అవర్ బాయ్స్ ఇన్ ది ఈవినింగ్ సెషన్ యెస్టర్డే.
0: ఒక విధమైనటువంటి ఫ్లోర్ మీల్ ఉంటుంది.
1: Here you have a flour mill.
0: ఈ ఫ్లోర్ మిల్ లోపల పైన వీట్ వేసినప్పుడు వీట్ పౌడర్ కింద వస్తుంది.
1: If you put wheat on the top of the flour mill, you get the wheat powder down below.
0: రైస్ పైన వేసినప్పుడు రైస్ పిండి కింద వస్తుంది.
1: If you place rice, you'll get rice flour.
0: కానీ ఈ మానవుని అనేటువంటి ఈ ఫ్లోర్ మిల్ లోపల,
1: the human body, the flour mill,
0: ఫలం వేస్తే కింద బలం వస్తుంది.
1: If you put phala, the fruit, you get the mala, the fecal matter.
0: ఆ ఫ్లోర్ మిల్ బెటర్ కదా?
1: The inert machine flour mill is better.
0: ఏంటి ఈ ప్రాణం ఉండి ఈ దేహము?
1: What is this body with life?
0: ఒకటి వేస్తే ఒకటి వస్తుండాలి.
1: When you put one thing, you get the different thing.
0: మన పిక్కిల్స్ ఏమైనా వడ్డించుకొని తింటే ఆనాటి వడ్డించిన సాయంకాలానికి జీర్ణమైపోతుంది.
1: The pickle that served is digested by the evening.
0: ఆ పిక్కిల్స్ ఒక జాడీలో పెట్టేస్తే 1 year ఉంటుంటా చెడిపోకుండా.
1: But the same pickle in a jar will be safe for 1 year.
0: కనుక ఈ జాడి కంటే ఆ జాడి ఎంతో మేలు కదా.
1: Therefore, instead of the body, the jar, the pickle jar is better.
0: పాంచభౌతికము దుర్బలమైన కాయం ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.
0: శతవర్షముల దాకా మితము చెప్పిరి కానీ నమ్మరాద మాట నెమ్మనమున.
1: దో లిమిటేషన్ ఇస్ పుట్ అట్ ద రేట్ ఆఫ్ 100 ఇయర్స్, వీ కెనాట్ బిలీవ్ ఇన్ దాట్.
0: బాల్యమందు,
1: ఇన్ ద చైల్డ్హుడ్,
0: లేక ప్రాయమందు,
1: ఆర్ యూత్,
0: ముదిమి ఎందో,
1: ఓల్డ్ ఏజ్,
0: లేక ముసలి ఎందో,
1: ఆర్ అడ్వాన్స్డ్ ఏజ్,
0: ఎప్పుడో విడచేది ఎరుకలేదు.
1: వెన్ వన్ వుడ్ డై నోబడీ నోస్.
0: మరణమే నిశ్చయము,
1: డెత్ ఇస్ సర్టన్,
0: ఎప్పుడూ విడచేది ఎరుకలేదు.
1: ద బాడీ విత్ ఆల్ ద లిమ్స్ అండ్ ద సెన్సెస్ ఇస్ సో వీక్. వెన్ ఇట్ వుడ్ బి డ్రాప్ డౌన్ నోబడీ నోస్.

0: If you are intelligent enough, while in life alive, you should know yourself. Is this the
1: body? మలమూత్రముల దుర్గం మాంస రక్తమే కాని పునుగు జవ్వాజీలు పుట్టబోవు.
0: కెన్ యూ ఐడెంటిఫై యువర్ సెల్ఫ్ విత్ దిస్ బాడీ విచ్ ఇస్ ఫుల్ ఆఫ్ యూరిన్ ఫెకల్ మ్యాటర్ ఆఫ్ ఫౌల్ స్మెల్
1: మలినపు కొంప
0: ఇస్ ఎ డర్టీ సెంటర్
1: రోగమున బ్రగ్గెడు సేవక గంప
0: ఇస్ ఫుల్ అఫ్లిక్టెడ్ విత్ డిసీజ్ సంచలనము
1: పొందు దుంప
0: ఇట్ పెరినేట్స్ లైఫ్
1: భవసాగరమే ఈదగలేని కంప
0: ఇట్ కెనాట్ క్రాస్ దిస్
1: లైఫ్ అమ్ములు మనమెప్పుదలంప
0: ఇట్స్ జస్ట్ ఫుల్ ఆఫ్
1: బోన్స్
0: డోంట్ కన్సిడర్ యువర్ సెల్ఫ్ దట్ యు ఆర్ పర్మనెంట్ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్
1: నేను అన్ని చదువుకున్నటువంటి వాణ్ణి అన్ని గ్రంథములు నేను తెలిసినటువంటి వాణ్ణి అని భావిస్తుంటాడు పండితుడు.
0: ఎ స్కాలర్ థింగ్స్ దట్ హీ నోస్ ఎవ్రీథింగ్ హ్యావింగ్ గాన్ త్రూ మెనీ బుక్స్
1: పుస్తకముల్ పఠించితివి
0: వీ హ్యావ్ రెడ్ బుక్స్
1: పూర్తిగా చూచితివి సర్వశాస్త్రముల్
0: ఐఎమ్ థరో ఇన్ ఆల్ సీక్రెట్ టెక్స్ట్
1: నిష్ఠులమైన విద్యలను నేర్చితినంచును గర్వమేల
0: వై డు యు ప్రైడ్ యువర్ సెల్ఫ్ అబౌవ్ ఆల్ యువర్ స్కాలర్షిప్
1: నీ హస్తయుగము మోచి
0: joining both of your
1: hands paramaatmuni bhakti to kolvaleni ee pustaka grandamantayunu nirattakamul kada manavam
0: o man with all the scholarship if you cannot join both the hands and offer your salutations at the lotus feet of god all this are in vain
1: నిద్ర నుండి లేచి
0: రైట్ ఫ్రమ్ ద టైమ్ యు
1: మరి నిద్రపోయడు దాది
0: అంటిల్ యూ గో టు స్లీప్
1: పొట్టకై హద్దును పద్దు లేక
0: వితౌట్ ఎనీ లిమిటేషన్స్
1: జీవితంబు
0: యు వేస్ట్ యువర్ టైమ్
1: నీ విద్యుల దారవోసి అరవింద దళాక్షుని విస్మరించి ఏ పెద్ద సుఖంబు నొందితివో ప్రీతిగా తెలుపుము మానవా.
0: You have wasted all your time in learning, studying these things. What is that you achieved?
1: ఇన్ని రకమైనటువంటి శ్రమలకు ఓర్చుకుంటున్నాం.
0: యూ హ్యావ్ స్ట్రెయిన్ యువర్ సెల్ఫ్ ఇనఫ్
1: కానీ భగవంతుని యొక్క దర్శన శ్రమకు ఏమాత్రం ఓర్చుకోలేము.
0: బట్ యు ఆర్ నాట్ స్ట్రెయినింగ్ టు హ్యావ్ ద విజన్ ఆఫ్ ద లార్డ్.
1: ఒక సినిమా దగ్గరైనా పోయి క్యూలో మనం నించుకొని కావలసినంత కాలాన్ని తీసుకుంటాం.
0: యు ఆర్ రెడీ టు స్టాండ్ దేర్ ఇన్ ద క్యూ టు గో టు ఎ మూవీ ఫర్ ఎ లాంగ్ టైమ్.
1: ఒక బస్ స్టాండ్ లోపల కూడా సీటు కోసం ఎంతో కాలం క్యూలో నించుకొని మనం శ్రమలు పడతాము.
0: టు బోర్డ్ ద బస్ యు ఆర్ ప్రిపేర్ టు స్టాండ్ ఇన్ ద
1: క్యూ. భగవంతుని కోసం ఒక క్షణం కొంచెం యోచించంటే చాలా టైమ్.
0: బట్ వీ డోంట్ వాంట్ టు స్పెండ్ అండ్ వెయిట్ ఫర్ గాడ్.
1: ఇంకా ఏమిటి నువ్వు సాధించేది?
0: తుచ్చమైనటువంటి
1: దానికోసం వెయిట్ చేస్తున్నావు.
0: వీ వెయిట్ ఫర్ మీన్ థింగ్స్.
1: దీనికోసం కాదు మనం వెయిట్ చేయాలి.
0: వీ షుడ్ నాట్ వెయిట్ ఫర్ మీన్
1: భగవంతుని అనుగ్రహం కోసం మనం వెయిట్ చేయాలి.
0: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్
1: భగవంతుని ఆనందం కోసం మనం వెయిట్ చేయాలి.
0: వీ షుడ్ వెయిట్ ఫర్ గాడ్స్ బ్లెస్.
1: అప్పుడే నిజమైనటువంటి జీవితము.
0: దట్ ఈస్ ట్రూ లైఫ్.
1: జీవితం అంటే కేవలము దేహాన్ని పెంచుకోవటము భోజనాన్ని తినటము హాయిగా జీవితాన్ని గడపటం ఇది కాదు.
0: Life does not mean taking care of the body and loading the body with the food stuff.
1: Body is the temple of God.
0: Body is the temple of God.
1: నీ దేహాన్ని రక్షించుకో తప్పలేదు.
0: You have to safeguard your body.
1: దేనికోసం?
0: What for?
1: శరీర మాధ్యం కలు ధర్మ సాధకం.
0: The body is gifted to undertake and to render service to everybody.
1: ఒక వృక్షములు ఫలములంత ఇస్తుందది.
0: A tree bears fruit.
1: కావలసినంత ఫలములు పుడుతున్నాయి.
0: ఇట్ ఈల్డ్స్ మెనీ ఫ్రూట్స్.
1: కానీ
0: బట్
1: ఈ ఫలములు నావి కదా అని ఆ చెట్టు ఏమైనా ఒక ఫలాన్ని భుజిస్తుందా?
0: ఫర్ ద సింపుల్ ఫ్యాక్ట్ దట్ ద ట్రీ బేర్స్ ఫ్రూట్ ఇట్ డస్ నాట్ ఈట్ సింగిల్ ఫ్రూట్.
1: నది ఫుల్ గా ప్రవహిస్తుంటుండాలి.
0: ద రివర్ ఫ్లోస్ ఇన్ ఫోర్.
1: నా నిండుకు ఇంత నీరు ఉంటుండాలి కదా అని ఆ నది తన ఏమైనా కొంచెమైన నీరు తాగుతుందా?
0: బికాస్ ఆఫ్ ప్లెంటీ ఆఫ్ వాటర్ దట్ ఫ్లోస్ రివర్ డస్ నాట్ డ్రింక్.
1: ఒక గోవు
0: ఏ కావు
1: తన నిండుకు కావలసినంత క్షీరమును పెట్టుకుంటుంది.
0: ఇట్ ఈల్డ్స్ మిల్క్.
1: తనలో క్షీరముంది కదా అని ఒక్క చిటికడైనా తాను త్రాగుతుందా?
0: దో కౌ హ్యాస్ గాట్ ప్లెంటీ ఆఫ్ మిల్క్ డస్ ఇట్ డ్రింక్?
1: పంచుతుంది.
0: ఇట్ డిస్ట్రిబ్యూట్స్ టు
1: ఎవరీబడీ. కానీ మానవుడు ఏం పంచుతున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డిస్ట్రిబ్యూట్? ఏమి
1: త్యాగం చేస్తున్నాడు?
0: వాట్ ఇస్ దట్ మ్యాన్ డస్?
1: ఏమి సమాజమునకు హెల్ప్ చేస్తున్నాడు?
0: హౌ డస్ హీ హెల్ప్ సొసైటీ?
1: నిరంతరం కూడా తాను.
0: మ్యాన్ ఇస్ ఆల్వేస్ సెల్ఫ్ సెంటర్డ్.
1: ఈ స్వార్థాన్ని ఏనాడు మానవుడు త్యాగం చేస్తాడో ఆనాడే తాను ఆ అనుగ్రహానికి గురి అవుతాడు.
0: దట్ డే మ్యాన్ సాక్రిఫైసెస్ ద సెల్ఫిష్నెస్ హీ వుడ్ బి ద రెసిపియెంట్ ఆఫ్ గాడ్స్ గ్రేస్.
1: లోకమంతా మంచిగా ఉండాలి.
0: హోల్ వరల్డ్ షుడ్ బి గుడ్.
1: లోకక్షేమాన్ని కోరినప్పుడు లోకం మన క్షేమాన్ని ఎందుకు కోరదు?
0: వెన్ వీ ప్రే ఫర్ ద వెల్ఫేర్ ఆఫ్ ద వరల్డ్
1: ధర్మో
0: డిజైర్స్ యువర్ గుడ్నెస్.
1: ధర్మాన్ని మనం రక్షించినప్పుడు ధర్మం మనల్ని రక్షిస్తుంది.
0: వెన్ యూ అప్హోల్డ్ ధర్మ ద ధర్మ విల్ ప్రొటెక్ట్ యూ ఇన్
1: ధర్మ ఏవ హతోహంతి. దాన్ని మనం చంపినప్పుడు అది మనమని చంపుతుంది.
0: ఇఫ్ యూ కిల్ ధర్మ ద ధర్మ విల్ కిల్ యూ ఇన్ టర్న్.
1: ప్రేమ స్వరూపులారా,
0: ఎంబాడిమెంట్స్ ఆఫ్ లవ్.
1: మానవత్వం ఎంతో అదృష్టవశాత్తు మనకు లభ్యమైంది.
0: వీఆర్ బోర్న్ యాజ్ హ్యూమన్స్ బికాస్ ఆఫ్

0: luck and merit.
1: ఇట్టి అదృష్టవంతమైనటువంటి ఈ మానవ జన్మాన్ని సార్థకం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి.
0: This fortune has got to be realized and we have to work for liberation.
1: అంతేకాని ప్రాకృతమైనటువంటి సుఖ సంతోషముల కోసము పాటుపడకూడదు.
0: We should not struggle for worldly ephemeral temporal
1: joy. ఇవన్నీ క్షణభంగురాలు.
0: These are all momentary.
1: కనుక ఎంతకాలం బ్రతికినప్పటికీ ఇవన్నీ క్షణభంగురాలి.
0: ఇన్ స్పైట్ ఆఫ్ లాంగ్ స్పాన్ ఆఫ్ లైఫ్ ఆల్ దీస్ ఆర్ ఫ్లీటింగ్ అండ్ మొమెంటరీ.
1: కనుకనే భగవంతుణ్ణి భజించాలి.
0: సో వీ హ్యావ్ టు ప్రే టు గాడ్.
1: ఎంతో అద్వైత జ్ఞానాన్ని బోధించినటువంటి ఒక శంకరాచార్యులు,
0: శంకర ద ప్రొపగేటర్, ద హెడ్ ఆఫ్ థియరీ ఆఫ్ నాన్ డ్యువలిజం,
1: భక్తిలో ప్రవేశించింది.
0: Ultimately, he landed up in devotion.
1: Bhaja Govindam, Bhaja Govindam, Govindam Bhaja Mudamate.
0: He says, O foolish man, pray to Govinda, pray to Govinda, worship him.
1: Samprapte sannihite kale nahi, nahi, nahi. Rachati duknukarani.
0: As the end approaches, no scholarship would ever come to your rescue.
1: Punarapi jananam, punarapi maranam.
0: The birth after birth, the death after
1: death. Punarapi janani jatare sayanam.
0: Again and again we find ourselves in the womb
1: Iha
0: of the mother.
1: Samsare bahuduhtare.
0: It is so difficult to cross.

0: We pray to God, O God, show mercy and compassion towards us such that
1: Shankaracharya will cause distortion of family.
0: The non-dualistic principle of Shankara
1: is sacred.
0: That non-dualistic philosophy is based on devotion.
1: ఈ భక్తి అనేటువంటిది ప్రతి మానవునికి అత్యవసరమైనటువంటిది.
0: డివోషన్ ఇస్ ఎసెన్షియల్ టు ఎవ్రీ మ్యాన్.
1: భక్తి అనగా కేవలము ఒక విధమైన ఆచారంతోటిది కాదు.
0: డివోషన్ ఇస్ నాట్ మియర్లీ
1: ఆనందముతో ఆచరించి ఆనందించి అనుభవించడానికి తగినటువంటి ప్రేమతత్వం ఉండాలి.
0: ఇన్ ఆర్డర్ టు రియలైజ్ ఎక్స్పీరియన్స్ డివోషన్ వీ హ్యావ్ టు పార్టిసిపేట్ హ్యాపీలీ బ్లిస్ఫుల్లీ విత్ లవ్.
1: ఈ ప్రేమతత్వం లేనటువంటి మానవులకు ఎన్ని చేసి ప్రయోజనం లేదు.
0: Bereft of love, in spite of repeated activity, everything would be useless.
1: కనుక ప్రేమ చేతనే మనము అద్వైత జ్ఞానాన్ని పొందాలి.
0: Through love, you can attain non-dualistic wisdom. What is this non-dualism?
1: అంతా ఏకత్వమే.
0: Everything is one.
1: ఏకత్వంలో ఉన్నటువంటి అనేకత్వాన్ని ఈనాడు విభజించి అనేక అవస్థలకు గురి అవుతున్నారు. అది కాదు, అనేకత్వంలో ఉన్న ఏకత్వాన్ని గుర్తించాలి.
0: There are many people who view this oneness as many, but we have to know the unity in diversity.
1: ఇది ఒక వెండి టంబ్లర్.
0: దిస్ ఈస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: కానీ ఇది వెండి టంబ్లర్.
0: దిస్ ఈస్ సిల్వర్ వన్.
1: కానీ దీన్ని కరిగిస్తే టంబ్లర్ ఎక్కడ పోయింది?
0: ఇఫ్ వన్ వన్స్ యూ మెల్ట్ ఇట్ వాట్ హ్యాపెన్ టు ది టంబ్లర్?
1: లేదు,
0: దేర్ ఇస్ నో టంబ్లర్.
1: తర్వాత ఇది ఒక తట్ట.
0: అండ్ దెన్ ఇట్స్ ఎ ప్లేట్.
1: ఇది ఏమిటి? వెండి తట్ట.
0: ఇట్స్ ఎ సిల్వర్ ప్లేట్.
1: ఇది వెండి తట్ట, ఇది వెండి టంబ్లర్.
0: దిస్ సిల్వర్ ప్లేట్, దిస్ ఎ సిల్వర్ టంబ్లర్.
1: రూపనామాలు వేరు వేరే అయిపోయింది, కానీ అంతా కరిగిస్తే ఒకే వెండి.
0: ద నేమ్ అండ్ ద ఫార్మ్ ఆర్ డిఫరెంట్, బట్ ఎసెన్షియల్ ఇట్ ఇస్ సిల్వర్.
1: అద్వైతము.
0: That is non-dualism.
1: Okka mooladharamaina shakti cheta anekatvanni srushtinchadame oka advaitamu.
0: The primordial principle of divinity is responsible for plurality, multiplicity is non-dualism.
1: Kalukune mooladharamaina tattvanni manam chakkaga artham chesukovali.
0: So we have to understand this primordial principle.
1: Matamulanniyu veru.
0: Religions are different.
1: Margam okkate.
0: But path is one.
1: Vastra bhedamu veru. వస్తు ఒకటే.
0: క్లోత్స్ ఆర్ మెనీ బట్ ది యాన్ ఇస్ వన్.
1: సింగారములు వేరు, బంగారం ఒక్కటే.
0: జ్యువెల్స్ ఆర్ మెనీ, గోల్డ్ ఇస్ వన్.
1: ఈ రకమైనటువంటి అద్వైతాన్ని మనం చింతించుకుంటూ పోతే పూలన్నీ వేరు, పూజలు ఒకటే.
0: ఫ్లవర్స్ ఆర్ మెనీ బట్ వర్షిప్ ఇస్ సేమ్.
1: వేరు వేరు రకమైనటువంటి పూలంతా ఉన్నాయి,
0: డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఫ్లవర్స్.
1: పూజలు ఒకటే.
0: బట్ ద వర్షిప్
1: దైవత్వాన్ని ఆరాధించడానికి హృదయ పుష్పమే.
0: To worship God, we need the flower of our heart.
1: పూలన్ని చేరి గుత్తిగా చేరి భగవంతునికి అర్పితం చేస్తే మెచ్చుకోడు, తాను పుచ్చుకోడు.
0: God will never be pleased by bringing all flowers together, making a garland and decorating.
1: హృదయ పుష్పాన్ని పుచ్చుకుంటాడు.
0: God accepts the flower of our heart.
1: ఆ హృదయాన్ని భగవంతునికి అర్పితం చేయాలి.
0: We have to offer our heart to God.
1: అది ఏ హృదయ పుష్పము?
0: That is the flower of our heart.
1: ఈ హృదయ పుష్పం నుండి సర్వము ఉంటుండాలి.
0: There lies everything.
1: ఆ హృదయమే భగవంతుని యొక్క పీఠమును.
0: The hridaya is the altar of God.
1: భగవంతుడు ఎప్పుడు హృదయవాసి.
0: God dwells in our hridaya.
1: ఈ హృదయవాసిని ఎక్కడో పోయి మనం వెతకనక్కర్లేదు.
0: We don't need to search for God elsewhere.
1: అంతర్ముఖం గావించుకున్నప్పుడు ఆ దైవత్వం మనకు గుర్తించడానికి వీలవుతుంది.
0: When you turn inward, you will be able to know the divinity within.
1: కనుక ప్రేమ స్వరూపులారా,
0: సో ఎంబాడిమెంట్స్ ఆఫ్
1: బాహ్యమైనటువంటి ఒక భ్రాంతిని కొంతవరకు మానుకోండి.
0: వి షుడ్ నాట్ బి క్యారీడ్ అవే బై ఎక్స్టర్నల్ డెల్యూజన్.
1: అంతర్ సంబంధమైనటువంటి ఆనందానికి మీరు కొంత ప్రయత్నం చేయండి.
0: వి షుడ్ మేక్ ఎఫర్ట్ టు అటైన్ దట్ ఇన్ఫినిట్ బ్లెస్.
1: ఇవన్నీ మనకు కావాల్సినవి బాహ్యము. తినడానికి అన్నం లేకపోతే, కట్టడానికి బట్ట లేకపోతే, ఉండడానికి ఇల్లు లేకపోతే మనం జీవించలేము.
0: ఫుడ్, రేమెంట్ అండ్ షెల్టర్ ఆర్ నీడెడ్ టు క్యారీ ఆన్ అవర్ లైఫ్.
1: అయితే ఈ అన్నం బ్రహ్మ.
0: బట్ ఫుడ్ ఈస్ గాడ్.
1: వస్త్రం బ్రహ్మ.
0: క్లాత్ ఇస్ గాడ్.
1: ఇందులో అద్వైతం ఉంది.
0: దేర్ ఇస్ నాన్-డ్యూయలిజం హియర్.
1: ఏమిటి అద్వైతం? ఇది వస్త్రము.
0: దిస్ ఇస్ క్లాత్.
1: ఇది వస్త్రం కాదు, దారము.
0: ఇస్ నాట్ క్లాత్.
1: ఇది దారం కాదు, పత్తి.
0: నాట్ థ్రెడ్స్.
1: కాబట్టి పత్తి, దారము, వస్త్రం మూడు ఒకటే.
0: సో కాటన్, థ్రెడ్స్ అండ్ క్లాత్ ఆర్ వన్.
1: ఇది కూడా అద్వైతమే.
0: దిస్ నాన్-డ్యూయలిజం.
1: కాబట్టి తినే అన్నం అద్వైతమే, కట్టే బట్ట అద్వైతమే, నివసించే ఇల్లు అద్వైతమే.
0: దేర్ఫోర్ ద ఫుడ్ అండ్ ద dress we wear and our home are non-dualistic. So this non-dualism is true wisdom.
1: Anaga vibhajinchadaniki veelu kaanatundide advaitamu.
0: That which cannot be fragmented or divided is non-dualism. Such non-dualism
1: ఒక ప్రేమ చైతన్యం మనం పొందడానికి వీలవుతుంది.
0: కెన్ బి అటైన్డ్
1: త్రూ మీరు హృదయపూర్వకంగా భగవంతుని ప్రేమించండి.
0: లవ్ గాడ్ హోల్ హార్ట్.
1: ఒక క్షణంలో మీ యొక్క అభిష్టం నెరవేరుతుంది.
0: ఇన్ ఎ మినిట్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: కానీ డిజైర్ ను లక్ష్యం చేసుకుని ప్రేమించవద్దు.
0: బట్ వీ షుడ్ నాట్ బి డిజైర్ ఓరియంటెడ్ అండ్
1: లవ్ ప్రేమించు.
0: లెట్స్ లవ్ గాడ్ డిజైర్లెస్లీ.
1: అప్పుడే నీ యొక్క అభీష్టం నెరవేరుతుంది.
0: దెన్ యువర్ డిజైర్ విల్ బి ఫుల్ఫిల్డ్.
1: ఒక పాయింట్ పైన దృష్టి పెట్టుకుని ప్రేమిస్తే అది ఏ నాటికి ఫలించదు.
0: ఇఫ్ యూ కాన్సన్ట్రేట్ నీడ్ బేస్డ్ ఇట్ విల్ బి ఫ్యూటైల్ అటెంప్ట్.
1: కనుక
0: సో
1: భగవంతుని ప్రేమించదగినటువంటి ప్రతి వ్యక్తి కూడాను ప్రేమ చేతనే ఏ యొక్క డిజైర్స్ లేకుండాను భగవంతుని ప్రేమించాలి.
0: One should pray to God, embodiment of love,
1: desirelessly.
0: Has he given you all by
1: desire?
0: He granted you before you asked for.
1: Adugakuve o manasa, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for.
1: Adugukoladi adi, adugunabadunani, adugakunnapani, vadivanagunani, adugakuve o manasa.
0: O mind, don't desire, don't ask for. If you ask for it, the file will be put down.
1: Adugane sabarini, adarinchade.
0: Shabari is given refuge without
1: adugakatanakai. Madiyu jatayu, kadaknegi sadgati galiginchade.
0: Without asking, that bird Jatayu is offered.
1: Adige kolge adugu padipothundi.
0: The more and more you desire, it will be put down, let down.
1: Manasa.
0: Oh mind, don't.
1: Enni ni adagaddu.
0: Oh mind, don't.
1: Nu adagavasindi bhagavantuni adugu.
0: What should
1: bhagavantune naaku kavali.
0: You ask for God only.
1: Okkaru naakunte anni naaku labhyam avutayi.
0: If God is with me, everything else will
1: come. Bangaru chetlo unti enni ragalaina manam cheyinchukochunu.
0: With gold on hand you can have many jewels.
1: Bhagavantuna naaku chain ichi, bhagavantuna naaku ring ichi, aa ring ringu gaane untadi, chain chain gaane untadi.
0: On the other hand, if you ask for chain and ring apart, they will remain as such.
1: Bangarne koru.
0: Ask for gold.
1: ఎన్ని నగలైనా చేయించుకో.
0: You can have many jewels.
1: దైవాన్ని కోరు.
0: Desire for God.
1: ఎన్ని విధమైనటువంటి ఆనందాన్ని అనుభవించుకో.
0: You can have all sorts of happiness.
1: దైవాన్ని విస్మరించి.
0: You forget God.
1: దైవం ఎక్కడి వాడు?
0: Where is God?
1: అన్నింటికీ అధిపతి దైవము.
0: God is the master of all.
1: కానీ దీన్ని వదిలిపెట్టి ప్రకృతిని ఆశిస్తున్నాం మనము.
0: But yet we go by the world, forgetting God.
1: భగవంతుడు మూడు రకమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు.
0: God made three promises.
1: ఈ మూడు వాగ్దానాలు కూడా ప్రతి వ్యక్తి కూడా నువ్వు విరుద్ధంగా నడుచుకుంటున్నాడు.
0: Man is behaving up in the opposite direction.
1: అడుగు నన్ను ఇస్తానన్నాడు. అడుగు నన్ను ఇస్తాను.
0: Ask me, thou shalt be granted.
1: వెతుకు నన్ను కనిపిస్తాను.
0: Search, you will find me.
1: తట్టు నా తలుపు, నేను తెరుస్తాను.
0: Knock, it shall be opened.
1: ఈ మూడు చెప్పాడు.
0: He said these three.
1: కానీ వాటిని మనం మూడు చేస్తున్నామా?
0: Do we do all these three?
1: అడుగు నన్ను అన్నాడు భగవంతుడు.
0: God said, ask me.
1: కానీ నువ్వు భగవంతుని అడుగుతున్నావా?
0: Are you asking God?
1: ప్రకృతిని అడుగుతున్నావు.
0: You are asking the world.
1: అంతా ప్రకృతి ప్రకృతి ప్రకృతి ప్రకృతిని అడుగుతున్నావు.
0: You ask world and we are worldly.
1: వెతుకుతున్నావు నీవు నన్ను.
0: You search for me.
1: కానీ భగవంతుని వెతకటం లేదు.
0: But you are not searching God.
1: ఏంటి వెతుకుతున్నాడు?
0: What do you search?
1: సిరి సంపదల్ని వెతుకుతున్నాడు.
0: You are searching the conveniences and the wealth and property.
1: తలుపు కొడుతున్నాడు.
0: You knock.
1: చెప్పినవన్నీ చేస్తున్నాడు మానవుడు.
0: మ్యాన్ డస్ ఆల్ దట్ హి సెడ్.
1: విరుద్ధంగా చేస్తున్నాడు.
0: బట్ హి డస్ ఇట్ ఇన్ ద కాంట్రడిక్షన్.
1: ఏ తలుపును కొడుతున్నాడు?
0: వాట్ డస్ హి ట్యాప్? ద వాట్ డోర్ డస్ హి?
1: ఆనంద తలుపును కొట్టడం లేదు, దుఃఖ తలుపును కొడుతున్నాడు.
0: హి ఇస్ నాకింగ్, హి ఇస్ నాట్ నాకింగ్ ద డోర్స్ ఆఫ్ బ్లిస్. నో.
1: కనుకనే భగవంతుడు చెప్పినటువంటి దానికి కూడా విరుద్ధంగా మరి పోతున్నారు.
0: వి ఆర్ యాక్టింగ్ ఇన్ ద ఆపోజిట్ వే. ద గాడ్ సెడ్
1: చెప్పినట్టుగా చేయండి.
0: Do according to God's command.
1: దక్షిణం అడిగినట్టుగా ఇస్తాడు.
0: He will grant you immediately.
1: వెతికినట్టుగా చిక్కుతాడు.
0: You can see him wherever you search for.
1: హృదయ కవాటం తెరుస్తాడు.
0: Open the doors of your heart.
1: ఈ సత్యాన్ని విశ్వసించి
0: we have to have full faith in this truth.
1: చక్కగా ప్రేమించండి.
0: Love God well.
1: దైవం ఒక్కడే.
0: God is one.
1: ఇలాంటి దైవాన్ని ఏ రూపంతో ఏ నామంతోనైనా మీరు స్మరించండి.
0: యు కెన్ వర్షిప్ గాడ్ ఇన్ ఎనీ నేమ్ అండ్ ఎనీ ఫామ్. ఐతే
1: స్మరించి ఏ వాంఛలతోనైనా మీరు స్మరించకండి.
0: బట్ డోంట్ ప్రే టు హిమ్ విత్ ఎనీ డిజైర్.
1: అతన్ని వాంఛతోనే నీవు స్మరించండి.
0: ఆస్క్ ఫర్ గాడ్, డిజైర్ హిమ్ ఓన్లీ.
1: భగవంతుణ్ణే కోరాలి.
0: ఆస్క్ గాడ్ వాట్ యు వాంట్, గాడ్ ఓన్లీ.
1: ప్రపంచంలో కావలసిన సిరి సంపదలంతా ఉన్నాయి.
0: దేర్ ఇస్ లాట్ ఆఫ్ మనీ.
1: ఉండేదాన్ని ఎందుకు అడగాలి భగవంతుని దగ్గర?
0: బట్ దాట్ ఇస్ ఆల్రెడీ ప్రెసెంట్ ఇన్ ద వరల్డ్.
1: భవనాలు అంతా ఉన్నాయి.
0: దేర్ మెనీ కంఫర్ట్స్.
1: ఈ భవనాలు అంతా ఉండేటువంటివి ఎందుకు అడగాలి?
0: వై డు యు ఆస్క్ ఫర్ దీస్ థింగ్స్?
1: అడగాలి.
0: యు ఆస్క్ దట్ విచ్ ఇస్ నాట్ హియర్. యు ఆస్క్ గాడ్.
1: ఈ విధంగా భగవంతుని ప్రార్థించిన వారు భగవంతుని ప్రేమను మాత్రమే మీరు ప్రార్థించాలి.
0: యు హావ్ టు ప్రే ఫర్ ద లవ్ ఆఫ్ గాడ్.
1: ప్రేమను మీరు ప్రార్థించినప్పుడు
0: వెన్ వన్స్ వి ప్రే ఫర్ హిస్ లవ్
1: లభ్యమవుతుంది.
0: You will
1: ఆ ప్రేమ ద్వారానే అనేక విధమైనటువంటి యొక్క ఫలితములు మీకు అందుకుంటాయి.
0: త్రూ లవ్ యూ విల్ హ్యావ్ ఆల్ పాజిటివ్ రిజల్ట్స్ దేర్ ఆఫ్టర్.
1: ప్రేమ ముదిత మనసే కహో.

సత్వభాగాయ తుభ్యం నమస్తే మహావజ్రదేహాయ తుభ్యం నమస్తే పరాభూత సూర్యాయ తుభ్యం నమస్తే కృతామర్త్య కార్యాయ తుభ్యం నమస్తే సదా బ్రహ్మచర్యాయ తుభ్యం నమస్తే సదా వాయుపుత్రాయ తుభ్యం నమస్తే సదా పింగళాక్షాయ తుభ్యం నమస్తే సదా రామభక్తాయ తుభ్యం